0: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
1: దాన్ని ఏ విధంగా తీర్చుకుంటే పోతుంది? అందుకే ధర్మ సమ్మతమైనటువంటివి, ధర్మం అంటే హద్దు కట్ట ఆనకట్ట ధర్మం అంటే. అంతేగాని మనం ఏం చేస్తాం? ఇష్టానుసారం మనసు పోతుంది అంటే కట్ట వేయవలసిందే. సముద్రుడు కూడా చర్యలు కట్ట దాటడు, అవునా లేదా? ప్రతిదానికి సృష్టిలో ధర్మ వ్యవస్థ ఉన్నట్టే నీ లోపల ఉప్పొంగుతున్న ఉద్రేకాలకు కూడా నువ్వు వివేకము, వేదము, శాస్త్రము చెప్తున్న ధర్మములనే ఆనకట్టలు కట్టుకుంటే ఆ ఉద్రేకం నేను సవ్యంగా తీసుకువెళ్లి ఈశ్వర చైతన్యాన్ని అర్థం చేసుకున్నట్టు తట్లుగా చేస్తుంది. అందుకే మన వాళ్ళు ఏం చేశారంటే ఈ మోహం అనే దాన్ని కూడా వ్యవస్థ చేసి, దాన్ని నిబద్ధం చేసి ఏకపత్ని వ్రతం, పాతివ్రత్యం ఇవి నిబద్ధం చేసి కుటుంబం వ్యవస్థ చక్కగా, దాని నుంచి సమాజం ఈ చక్కటి వ్యవస్థని ఏర్పాటు చేసి కామక్రోధాలను కూడా వ్యవస్థీకరించి మానవ సమాజాన్ని ఒక ఉన్నతమైన నాగరిక స్థాయికి తీసుకువెళ్ళిపోయారు. వీళ్ళందరూ గృత్సేభ్య, వాళ్ళందరి రూపంలో ఉన్నటువంటి వాడు గృత్సపతిభ్యశ్చ. ఇది గొప్ప మాట అండి. గృత్సపతుల రూపంలో ఉన్నవాటండి. అంటే లంపటాలున్న వాళ్ళలో లంపటంగా ఉన్నవాడు ఈశ్వరుడే, అయినా ఆ లంపటాలు ఆయనకు అంటకుండా ఉన్నవాడు అని కూడా అర్థం. అందుకే పతి అనే మాట ఇక్కడ గొప్ప విశేషం. ఇక్కడ వచ్చేవన్నీ కూడా సమూహవాచకం చెప్తాడు, పతివాచకం చెప్తాడు. దీని అర్థం ఏంటంటే ప్రతి వారిలో ఉన్న పతి మాత్రం అంటాడు, ఆయన లేకపోతే ఇది ఉండదు. అది విశేషం. అసలు పతి లేకపోతే మోహము ఉండదు, ఏమి ఉండదు. ఒట్టి బాడీ, ఆ బాడీని కూడా మిగల్చం, అంతే కదా. లోపల పతి ఉంటేనే మోహమో కామమో క్రోధమో ఏదో ఒక చైతన్యం వెలగబడుతుంది ఈ శరీరంలో. ఇంత వెలగబెట్టడానికి ఆయన వెలగబెట్టిస్తున్నవాడు మాత్రం పతి అయి ఉన్నాడు. దీన్ని పంపిస్తూ కంట్రోల్ చేస్తూ దీనికి అంటకుండా ఉన్నాడు. ఆయన నువ్వు పట్టుకుని, స్వామి నీ చేతిలో ఉంది పాశం పశుపతి, ఇది నన్ను అటు ఇటు పడేయకుండా సవ్యంగా చూడవయ్యా అని వేడుకోవాలి. అందుకే గృత్సపతిభ్యశ్చ అనే మాటే జీవరూపంలో గృత్సేభ్య, ఈశ్వర రూపంలో గృత్సపతిభ్య. ఈ రెండు చైతన్యం కూడా ఎలా ఉన్నదో ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ విధంగా ఈశ్వర చైతన్య విన్యాసం ఇక్కడ ప్రతి నామంలో మనం దర్శిస్తూ ఉంటే దీనికి వైదిక ప్రమాణంలో శాస్త్ర సమ్మతమైన భాష్యం ఎలా ఇచ్చారంటే శాఖాచంద్రవత్ అన్నారు. ఇక్కడ శాఖాచంద్రవత్ అంటే చంద్రుడు ఎక్కడ ఉదయిస్తున్నాడు అని అడిగేస్తే ఎవరు, పసిపిల్లవాడికి చందమామ ఎక్కడున్నాడో చూపించాలి. చూపించినప్పుడు ఆ మేడ మీదకి తల్లి తీసుకెళ్లి, చందమామను చూడు, చందమామను చూడు, ఎక్కడున్నాడమ్మా, అదిగో మామిడి చెట్టు చూశావు కదా, ఆ మామిడి చెట్టు కొమ్మ మీద చందమామ ఉన్నాడు అంటే భలే భలే అని చప్పట్లు కొట్టాడు వాడు. అబద్ధమా ఇది? మన అబ్బాయి కాదండి అంటాం, కాదా, మామిడి చెట్టు కొమ్మ మీద చందమామ లేడా, కనిపిస్తోందే, లేడని ఎలా అంటాం? కనుక కనిపిస్తోంది, మామిడి చెట్టు కొమ్మ మీద ఉన్నట్టే కనిపిస్తోంది. వాడు ఎదిగిన తర్వాత తెలుసుకుంటాడు ఆకాశం మీద ఉందని. అలాగే ప్రతి జీవరూప చైతన్యంగా కనిపిస్తున్నప్పటికీ ఈశ్వరుడు తద్యతీతమై ఉన్నవాడు ఆయనే అనే ఎరుక కలవాలి. అందుకే గృత్సేభ్య గృత్సపతిభ్యశ్చమో నమః అనే విషయాన్ని ఇక్కడ అంత అందంగా చెప్తున్నాడు. సృష్టిలో కనబడే వీటి అన్నిటి యందు మోహాదుల రూపంలో వ్యాపించి ఉన్న పరమేశ్వరుడు వాటికి అతీతుడై కూడా భాషిస్తూ ఉన్నాడు అని వివరించి, ఇక్కడ గృత్సేభ్య అనే మాటకి లంపటులు అనే అర్థంతో పాటు మరొక అర్థం ఉంది, సర్వసమర్థత కలిగిన బుద్ధి నైపుణ్యం కలవారు అని కూడా. ఈ రెండు నిఘంటువుల ప్రకారంగా మనకు దొరికే అర్థం అదే. కానీ గృత్సేభ్య అంటే చక్కని బుద్ధి కలవారు, చక్కని బుద్ధి కలవారు అంటే తెలివైన వాళ్ళు, మేధావులు, వాళ్ల రూపంలో ఉన్నటువంటి వాడు అనే అర్థాన్ని కూడా గ్రహించవచ్చు. నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చవో నమః. ఎప్పుడైతే మోహం అనేది వచ్చిందో, నేను నాది అనేది ఏర్పడిందో, వెంటనే ఏం చేరతాయి? గుంపులు చేరుతాయి, అవునా లేదా అండి? ముందు నేను నాది అనుకుంటే గుంపులు చేరతాయి. ఈ గుంపులు మనం ఎందుకు చేర్చుకున్నాం? జీవన నిర్వహణకి అవసరాలు ఇవన్నీ కూడా. జీవితం ఒక్కడి వల్ల ఏది సాగదు. మన ఆలుబిడ్డలు మాయ, అన్నదమ్ములు మాయ అని మాట్లాడుతూ పాటలు పాడుతూ ఉంటాం. కానీ వాళ్ళిద్దరూ లేకపోతే ఆ పాట పడడానికి తిండి పెట్టే వాళ్ళు కూడా ఉండరు. కనుక జగత్తంతా మాయా మాయా అని తిట్టిపారేయడం కాదు, ఒకటి లేకపోతే ఒకటి ఉండదు జగత్తులో. అందుకు ఆ రూపంలో నన్ను రుద్రుడు ఆదుకున్నట్టున్నాడు, ఈ రూపంలో రుద్రుడు ఆదుకుంటున్నాడు. కనుక ప్రతి వారి రూపంలో ఉన్న రుద్రుడిని తలంచుకుంటూ ఉంటే ఏకం అనే దాని నుంచి అనేకం ఎలా కలుగుతున్నాయో చూడండి. మళ్ళీ అనేకంలోంచి ఏకాన్ని ఎలా చూడగలవో మీరు ఆలోచించండి. ఇది మానవ సమాజం. ఇక్కడ ఇంతమంది మానవ సమాజం గుమికూడి ఉన్నది. ఇది బాగుంది కదా అని ఏ సర్ప సమాజమో వస్తే ఒక్క మానవుడు మిగిలి కదా ఇక్కడ. కారణం వాటిదొక ప్రాంతం, వాటిదొక సమూహం. కనుక ప్రతి సమూహంలోని కూడాను ఒక ఏకస్వభావం, ఒక చైతన్యం వ్యాపించి ఉంటుంది. అదే సమూహాన్ని చేర్చుకోగలదు, అది విశేషం. ఒక చీమ, ఒక రెండు చీమలు ఉంటే 100 చీమలు జమ కూడుతున్నాయి. ఎలా వస్తున్నాయండి? ఈ వ్రాత అనే లక్షణం, వ్రాత అంటే సమూహము అని అర్థం. నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యః. సమూహముల రూపములో ఉన్న రుద్రునికి నమస్కారం, సమూహములకు ప్రభువైన రుద్రునికి నమస్కారం. ఎంత గొప్ప మాటలండి ఇవన్నీ కూడా. ఇవి చూస్తే ఈ సమూహములు చూడండి, చెట్లు ఒక రకమైన చెట్టును వేస్తే చాలు, అదే లక్షణం కలిగిన చెట్లన్నీ గుంపులు గుంపులు గుంపులు గుంపులుగా అక్కడ తయారవుతున్నాయి. అంటే ఆ చెట్టు కూడా తన స్వభావంతో ఉన్న వాళ్లే, తన చుట్టూ ఉండాలని తనను తానే విస్తరింపజేసుకునే లక్షణం దానిలో ఉంది, వ్రాత లక్షణం. అలాగే ఒక చీమ, రెండు చీమలు, ఎన్ని చీమలు గుంపులు తయారై వెళతాయి, మేకల మందలు. అలాగే ప్రతిదానికి మందలు మందలు మందలు. ఈ మందలన్నీ చూస్తూ ఉంటే ఈ మందలన్నీ నడిపేవాడు కూడా ఉన్నాడు. అసలు వీళ్ళందరినీ ఒక దగ్గర అసెంబ్లు చేసి ఆ సమూహాలను ఒక దగ్గర ఎవడండి చేర్చాడు? ఈ సమూహములలో ఉండే నాది నేను ఒకే లక్షణం ఉన్నవాళ్ళం అనే ఒక చైతన్యపూర్వమైన ఏకభావం కదా చేర్చింది. ఆ ఏకభావమై వీళ్ళందరి యందు ఏది వ్యాపించి ఉందో అతడు వ్రాతపతిభ్యః, అది విశేషం. అలాంటి రూపంలో ఉన్నటువంటి వాడు. అందుకే ఆవుల మందలన్నీ ఉన్నాయంటే మందల కాపరి ఒకడున్నాడని తెలుసుకో, అతడే గోపాలకుడు. అలాగే ప్రతి సమూహమునకు ఒక పాలకుడున్నాడు. ఈ సమూహములు నానా జాతుల వారు అని అర్థం. అందుకే వ్రాతేభ్యః వ్రాతపతిభ్యశ్చవో నమః అని. ఇలాంటివి మనకు అనేకం, అంటే తమని తాము పోషించుకోవడానికి గుంపులుగా తయారయ్యే వాళ్ళు ఉన్నారు లోకంలో. మీరు పరిశీలించండి, ఇది అనాదిగా ఉన్నటువంటివి. మానవ సమాజ నిర్మాణం ఎలా జరిగింది? ఈ సమాజంలో ఒకే రుచి కలిగిన వాళ్ళు, ఒకే అభిరుచి కలిగిన వాళ్ళు ఒక చోట గుమికూడడం, ఒకరినొకరు రక్షించుకోవడం. మనందరం ఇల్లు కట్టుకుని ఊరు తయారు చేసుకున్నాం, తద్వారా అందరూ రక్షణ కల్పించుకుంటూ ఉన్నాం. ఈ సమూహం అనే వ్రాత లక్షణం మనలో లేకపోతే మనకు ఆ బుద్ధి పుట్టదు, ఆ వ్యవస్థే రాదు, అవునా లేదా? అదే లేకపోయింటే అడవుల్లో తిరుగుతూ ఏ జంతువుల చేతో తినబడుతూ కాలక్షేపం చేసేవాళ్ళు. వ్రాతేభ్యః అనే లక్షణం వ్యాపించి ఉంది గనక చీమలు మొదలుకుని మన వరకు అందరిలోనూ ఉంది. ఇదేదో మానవుడి ఘనతను మాత్రమే అనుకోవద్దు. మానవుడు బుద్ధిజీవి, వాడు ఎదిగాడు, సమాజములు తయారు చేసుకున్నాడు, అంతో అభివృద్ధి సాధించాడు. అయ్యా, ఈ సమాజాన్ని మించిన బ్రెయిన్తో అంత సమూహంతో చీమల వ్రాతము కూడా తిరుగుతుంది అక్కడ. వాటికి గొప్ప సమాజం ఉంది, వాటిలో కూడా వ్రాతపతులున్నాయి, అవునా లేదా? రాణి చీమ, లేబర్ చీమ, క్లర్కుల చీమ, అకౌంటెంట్ చీమ, ఇవన్నీ ఉన్నాయి అక్కడ. చీమల గురించి పుస్తకాలు కూడా వచ్చాయి. అలా ఎలకలు పేటికి వాటికి. ఇలాగా ప్రతి దానికి ఏ ఐక్యత వల్ల సమూహం ఏర్పడుతుందో ఆ ఐక్యతే దానికి పతిత్వమై నడుపుతూ ఉంటుంది. అందుకే సమూహముల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం, సమూహములకు పతి అయిన రుద్రునికి నమస్కారం. కొందరు సంచార జీవనంలో తిరుగుతూ ఉంటారు, వాళ్ళందరూ ఒకే వేషం, ఒకే భాష, ఒకే లక్షణం. యాత్రికులు గుంపులు, ఈ గుంపులు కట్టే లక్షణం, గుంపులు నడిపేవాడి లక్షణం ఈశ్వరుని చైతన్యం చేత ఉన్నటువంటివే. ఈ గుంపులన్నీ కూడా నా పట్ల శుభము కలిగి శుభము కలిగించుగాక నమస్కరించడానికి వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చవో నమః అన్నారు. అయితే గుంపు అని ఒక వాచకంగా చెప్పేశాం కానీ గుంపుల్లో గుంపులు ఉన్నాయండి. మనిషిలో ఎన్నెన్ని భిన్నత్వాలు ఉన్నాయో అది అందం. అది చెట్లు అని ఒక మాట్లాడేస్తాం అందమే, కానీ చెట్లలో వెరైటీలు ఇంకెంత ఉందమండి. గులాబీ తోట, ఒకే గులాబీ పెంచండి, ఆ ఏముందండి అల్ల తోట చూసాం, బోల్డ్ వెరైటీస్ ఆఫ్ గులాబీలు ఎంతో బాగున్నాయి. ఆ భిన్నత్వంలో ఉన్న సౌందర్యం ఉంటుంది, అనేక రకములైన గులాబీలు. అలాగే జగత్ అనే ఒక పెద్ద తోటలో అనేక రకములైన సౌందర్యాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఒక మాలి ఉన్నాడు. ఆ మాలిని తెలుసుకుంటే గులాబీలన్నీ ఒకటైపోనక్కర్లే. ఆ మాలి చైతన్యమే వీటన్నిటినీ నడుపుతుందని తెలిస్తే ఒకదాన్ని ఒకటి దెబ్బలాడుకోకుండా ఉంటే ఆ సమత్వం చెప్పింది భారతీయ సంస్కృతి. అది విశేషం. సమత్వం తెలియజేసేటువంటిది వేదాంత విషయం అటుంచుదాం. సమత్వ దృక్పథం అంటే ఏంటో అర్థం చేసుకోండి. భిన్నత్వంలో ఏకత్వ దర్శనం అని ఇప్పుడు ఏ నినాదాలు చేస్తున్నామో ఆ నినాదాలు మన వేదం ఏనాడో చెప్పింది అర్థం చేసుకోవాల్సింది. వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చవో నమః. నువ్వు ఎన్ని నీ సౌకర్యం కోసం ఎన్ని సమూహాలుగా విభజింపబడ్డా ఏకంగా ఉన్న ఒక చైతన్యాన్ని తెలుసుకో. స్త్రీ సమాజం, పురుష సమాజం, స్త్రీ మహిళా అభ్యుదయ సంఘం, పురుషాభ్యుదయ సంఘాలు పాపం లేవు అంటే వీడికి అభ్యుదయం అక్కర్లేదు, వాళ్ళకి ఆల్రెడీ అభ్యుదయం అయిపోయారు. మొత్తానికి మహిళాభ్యుదయ సంఘం, ఏం మానవాభ్యుదయ సంఘాలు లేవా? మహిళాభ్యుదయం అంటే అదొక సమూహం, వాళ్ళకు కావలసిన కొన్ని అవసరాలున్నాయి, వాళ్ళకు కావలసిన కొన్ని లక్ష్యాలున్నాయి, అవి సాధించడానికి వాళ్ళు సమూహంగా ఏర్పడ్డారు. అలా ఎవరికి వాళ్ళు సమూహంగా ఏర్పడ్డారు. ఈ సమూహాలు మరో సమూహాల మీద పడి నాశనం చేయడానికి ఏర్పడి కావు, ఆ సమూహములకు ఉన్నటువంటి ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి ఏర్పడినటువంటివి. అందుకే ఒక గుంపు మరో గుంపుని దెబ్బతీయకుండా వారిని వారు కాపాడుకోవడానికి సంఘాలు ఏర్పడాలి, కానీ పోరాటాల కోసం సంఘాలు కావు. ఇది విశేషం. కనుక సంఘములు సమూహములు అనేటువంటిది ఈశ్వర చైతన్య లక్షణ విశేషంగా గమనించినప్పుడు వీటి మధ్య కూడా ఐక్యత్వాన్ని మనం చూడగలం. ఈ వ్రాతములే గణములుగా కూడా ఉన్నాయన్నారు. నమో గణేభ్యో గణపతిభ్యశ్చవో నమః. గణమన్నా గుంపే, వ్రాతమన్నా గుంపే. ఏమిటి మరి రెండు రకాలుగా ఎందుకు చెప్పారండి అంటే, వ్రాతము అంటే పూర్తి ఏకలక్షణం కనిపించకపోవచ్చు, మొత్తం మానవులు అనిస్తే ఒక మంద అయిపోయింది వ్రాతం. అందులో మళ్ళీ గణములు అంటే సెక్స్ సెక్స్ గా విభజింపబడి చెప్పబడుతున్నవన్నీ వివిధ విభజనలు కనిపిస్తూ ఉంటాయి. ఈ వివిధ విభజనలని గణములు అని అంటారు. ఈ వివిధమైన చిన్న చిన్న విభజనలన్నీ కూడా మళ్ళీ ఈశ్వర స్వరూపాలే అని. అలాగే గణములు అంటే యుద్ధానికి సిద్ధమై వెళ్లేటువంటి సైన్యాదుల్ని మళ్ళీ గణములు అని చెప్పబడుతూ, ఒక కార్యానికి ఉన్ముఖులై గుంపును కట్టే వాళ్ళని గణములు అని అంటారు. ఈ గణములలో ఆయన మళ్ళీ గణపతిలా ఉన్నాడు. గణేభ్యో గణపతిభ్యశ్చవో నమః, గణములకు పతి అయిన వాడు అని. అందుకే ఆయన మహాగణపతి అన్నారు. గణపతి మహాగణపతి అంటే వినాయకుడు గుర్తొస్తాడు మనకి. అంటే వినాయకుడు వేరు శివుడు వేరు కాదు, గణములందరూ ఇందు ఉండే మహాగణపతి మాత్రం ఒక్కడే. ఈ గణములు ఏమిటి? గణపతి ఎవడు అంటే కృష్ణ పరమాత్మ చెప్పాడు, మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివా. మణుల సమూహములో సూత్రము వలే సర్వ జీవ గణముల యందు నేను వ్యాపించి ఉన్నాను అన్నాడు. అంటే గణములలో పతిలా శాసించి ఉండేవాడు గనక గణపతి. సృష్టి అంతా కలిపి ఒక మహాగణం అన్నాం. ఈ మహాగణంలో ఎన్ని గణాలు ఉన్నాయో మీరు పరిశీలించండి. భూమి ఒక, భూమి వైపు వస్తే గ్రహాలలో భూమి ఒకటి, గ్రహగణం అని ఒక సమూహం చేసి గ్రహాలలో మళ్ళీ భూమిని సమూహం చేశాం మనం. చూడండి ఏ విధంగా అర్థం చేసుకోవాలి స్టడీ అనేటటువంటిది. ఈ గ్రహంలో, భూమి అనే గ్రహంలో నదులన్నీ ఒక గణం, వృక్షాలన్నీ ఒక గణం, కొండలన్నీ ఒక గణం. వృక్షాలన్నీ ఒక గణమా? మళ్ళీ వృక్షాలలో మావిళ్ళు, అశోకాలు, జామ చెట్లు, ఇన్ని రకాలు వెరైటీస్, అబ్బో వృక్ష జాతులు ఎన్ని గణాలు. ఆ వృక్షాల్లో మావిళ్ళు ఎన్ని రకాలండి? మామిడికాయలు వచ్చినప్పుడు రసాలు, బంగినపల్లి, బోరుడు, దానిలో వెరైటీస్. ఇలాగా ప్రతి దానిలో కూడాను విభజిస్తూ విభజిస్తూ ఉంటే లెక్కలేని విభజనలు కనిపిస్తాయి. ఏకంగా చూడగలిగితే విశ్వగణం, సృష్టిగణం, విశ్వరూపం మళ్ళీ అంటున్నాం. అంటే సృష్టి అనేకంగాను ఏకంగాను ఎలా కలిసి ఉందో ఈ విభజనలు బట్టి చూడవచ్చు. కలికాలంలో ఏమిటంటే విడిపోవడం విడిపోవడం విడిపోవడమే చూస్తాం, కలిసి ఉండడం అనేది అర్థం కాదు. ఈ కలిసి ఉండడం అనేటువంటిది అర్థం చేసుకోవడానికి వేదం గణేభ్యో గణపతిభ్యశ్చవో నమః, గణాలు చూస్తున్నంత కాలం విభజనే, గణపతిని చూసినప్పుడే ఐక్యం అనేది సాధ్యమవుతుంది. అందుకు గణపతులై వీటన్నిటి యందు వ్యాపించిన మహాగణపతి పరమాత్మ అది విశేషం. ఆ పరమాత్మే రుద్రస్వరూపమైన ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు ఈ గణముల యందు వ్యాపించి ఉన్నాడు. ఈ సమూహాలు ఘోరము అఘోరము రెండూ చూస్తున్నాయి. ఎందుకంటే బందిపోటు గణాలు ఉన్నాయి, అవి గణమే. ఈ గణాలు వచ్చేయండి భయం, ఒక దొంగ వస్తే ఎదుర్కోవచ్చు, ఎంతమంది వస్తే మళ్ళీ ప్రమాదం. అంటే ఈ గణాల్లో కూడా ఘోర అఘోర రూపాలు ఉన్నాయి కదా, వ్రాత గణ కూడా. అందుకు వీటిని వర్ణించారు. ఇలా మనం చూస్తే భయపెట్టే వాళ్ళు వికృతాకారులు వీరు కనిపిస్తున్నారు, అందమైన వారు వారు కనిపిస్తున్నారే. అందుకే విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చవో నమః. వికృత రూపాలలో ఉన్న రుద్రుడికి నమస్కారం, విశ్వరూపులై ఉన్న రుద్రుడికి నమస్కారం. ఎంత గొప్ప విశేషం అండి. ఇది ఒక్కడి తెలుసుకుంటే మనకు రోడ్డు మీద కుంటితో వచ్చి డబ్బులు అడిగితే వాడిలో ఉన్న ఈశ్వరుని కూడా నమస్కరించగలం. విరూపేభ్య విగత రూపం, రూపంలో వికృతం వచ్చిన వాడు విరూపుడు, ఆ విరూపుడిలో కూడా ఈశ్వరుడు మెలుగుతూ ఉన్నాడు. ఇది చాలా గొప్ప విశేషం అండి. ఇవన్నీ కూడా ప్రపంచంలో పరమేశ్వరుడు ఎలా ఉన్నాడో తెలుసుకునే గొప్ప విషయాలు. అందుకే ఏకాగ్రంగా వినాలి. ఒట్టి కథలు తర్వాత ఏం జరిగాయి ఇవి కాదు. ఎంత గొప్ప దర్శనాన్ని ఇచ్చింది వేదం. ఈ విరూపేభ్య తెలిస్తే వాటిలో ఈశ్వరుడు ఎలా వ్యాపించి ఉన్నాడు తెలుసుకోవాలి. ప్రతి వారిలో సమంగా వ్యాపించున్నాడు ఈశ్వరుడు. ఆయన గాని వ్యాపించకపోతే అలాగా మనం బ్రతకలేమండి. ఉదాహరణకి బ్రతుకు తీపి అనేది ఒకటి ఉంది, ప్రాణాల తీపి. అది ఎంత సమంగా పెట్టాడో ప్రపంచంలో చూడండి. ఒక కుంటివాడున్నాడు, ఒక మహాధనికుడున్నాడు, ఒక పేదవాడున్నాడు, అత్యధిక సంపన్నుడైన వాడు ఉంటాడు. వీళ్ళు ఎలా ఉంటారు మీరు ఆలోచించి చూడండి. ఆ అత్యంత సంపన్నుడైన వాడికి ఎంత అహంకారం ఉంటుందో ఈ పేదవాడికి అంతే అహంకారం ఉంటుంది. మనం కారులో వస్తూ ఉంటే ట్రాఫిక్ జామ్ అయినప్పుడు అక్కడ అడుక్కోవడానికి జనాలు వస్తారు. వాడు నీలాంటి దేవుడు లేడు, నాకు ఇయ్యవయ్యా, నా దేనం చూడవయ్యా అని అంటాడు వాడు. అంటున్నప్పుడు మనం వాడి మాట పట్టించుకోకుండా అలా కూర్చుని పో అంటే ఆ కారు దాటిన వెంటనే వెళ్ళవయ్యా వ్యధా అని తిట్టుకుంటాడు వాడు. కారణం వాడికో ఇగో ఉంది, వాడిలో కూడా ఆ నేను అనే చైతన్యం సమంగానే ఉంది. నీలో ఎలా ఉందో వాడిలో అలాగే ఉంది. అది నీకు అర్థం కావట్లేదే. నువ్వు అంత కాలు వేసుకుని నడుస్తూ ఆ ఒక తేలుని ఆ మాత్రం కొట్టిపోయేవనుకో అది వెంటనే కుట్టిపోతుంది, అవునా లేదా? ఎందుకు ఇంత తేలువు నువ్వెందుకు బతుకుంటడం అని అనే హక్కు నాకుందా? లేదు కదా. దాని బతికే హక్కు దానికి ఉంది. అందుకే కుంటివాడు కూడా వాడు సంపాదన వాడు భోజనం చేసి కాలు మీద కాలేసి కూర్చుని ఆహా అని పాడతాడు. వాడు బతుకు చూస్తే కుంటి బతుకు, గుడ్డి బతుకు, నీకు కూడా ఒక ఆనందం, నీకు ఒక హమ్మింగా అని అంటామా మనం? అలా అనుకునేటట్లేదు. మన జీవితంలో ఏ స్థాయిలోనూ ఆనందించలేం, ఎందుకంటే ఇది ఎక్కడో ఒక్కడ అపరిపూర్ణత ప్రతి వాడిలోనూ ఉంది. ప్రతివాడు విరూపుడే, ప్రతివాడు కుంటివాడే. కుంటివాడే అంటే ఏదో ఒక లోపం ఉన్నవాడే. లోపం లేనిది సృష్టిలో లేదు. లోపం ఉందని పోవాలని ఎవడు అనుకోడు. కుంటివాడైనా వాడి మీదకి ఒక వస్తువు వస్తూ ఉంటే తనని కాపాడుకోవాలని పక్కకెళ్తాడు. అందుకని కుంటి బతుకు ఉంటే ఏమిటి, పోతే ఏముంది, పోదాం అనుకోడు కదా. అంటే వాడిలో ఎలాంటి బ్రతుకు తీపుని పెట్టాడో మహారాజులోని అలాంటి బ్రతుకు తీపునే పెట్టిన పరమేశ్వరుడు ఎంత దయామయుడండి, ఎంత సమబుద్ధి కలవాడు. వెధవ బతుకు చచ్చిపోతే బాగుండని ఏడుపు కూడా వీడికి ఎంత పెట్టాడు, వాడికి ఎంత పెట్టాడు. దరిద్రంలో ఉన్నప్పుడు పోతే బాగుండు అనుకున్నవాడు సంపద వచ్చి కూడా చచ్చిపోతే బాగుండు అనుకున్నవాడు మీకు కనబడలేదా? ఆలోచించండి. ఒకప్పుడు ఏది లేకపోవడం వల్ల చనిపోదాం అనుకున్నాడు, అది వచ్చినా మరో దరిద్రం ఏదో లోపల తయారైంది గనక దరిద్రం అంటే అర్థం లేదనే భావం. పోతే బాగుండు అనుకునేవాడు ఉంటాడు. పోతే బాగుండు, ఉంటే బాగుండు, రెండు భాగాలు అందరూ ఎందు సమానంగానే వ్యాపింపజేశాడు. కారణం సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్వ వినశ్యంతం ఎప్పశ్యతి సపశ్యతి. సర్వభూతములు ఎందు సముడనై వ్యాపించి ఉన్నాను అన్నాడు ఆయన. నేను నేను నేను, ముష్టివాడు కూడా నేను ముష్టివాణ్ణి, రాజు కూడా నేను రాజుని. రాజు ముష్టి మారింది గాని నేను మారలే. ఈ నేను రూపంలో అహం రూపంలో అందరి ఎందు అహం సర్వేషు భూతేషు అందరిలో ఉన్నటువంటి వాణ్ణి నేనే అని ఆ సర్వత్రా ఉండే ఆ సమత్వం తెలుసుకునే వాడెవడు, వాడయ్యా యోగి. సమత్వం యోగముచ్చతే, ఆ యోగం కల్పించేటటువంటి యోగాన్ని ఇస్తోంది రుద్రం. అది విశేషం. నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యో నమః. ఈ విరూపములు ఎందు కూడా వ్యాపించిన సముడైన ఆ పరమేశ్వరునికి నమస్కారము. ఎంత విశేషమండి. ఒక కుంటివాడు ఒక గుడ్డివాడు ఉన్నాడు. ఆ గుడ్డివాడిని మనం చూసి వాడు కళ్ళు లేవండి అని అంటాడు. కానీ ఆ గుడ్డివాడి దగ్గర ఒక అపూర్వ సంగీత విద్య ఉంటుంది. ఇన్ని కంట ఇన్ని కళ్ళు ఇన్ని చెవులు ఇంత కంఠం ఉన్న వీడి దగ్గర ఏమీ ఉండదు. అంటే ఒక చోట లోపం కనబడ్డా మరొక చోట ఒక పూర్ణత్వం ఉంటుంది. ఈశ్వరుడు అలా ఏర్పాటు చేస్తాడు. మన కర్మానుభవం మనకిస్తూనే తన దయని ఎలా ఇచ్చాడో చూడండి. అది ఈశ్వరుని కారుణ్యం, అపారమైన కారుణ్యం. ఆ సమబుద్ధితో సర్వ జీవకోటి యందు నేను అనే భావంతో వ్యాపించి ఉన్నవాడు గనక వారందరి యందు కూడా నేను నేను నేను

వ్యవస్థ యొక్క స్వరూపం. అందుకు ఏ ఒక్కదాన్ని తక్కువగా చూడరాదు. ఇది విశేషం అన్నమాట. జ్ఞానాల్లో గొప్పవాడైన వాడు యందు పరమేశ్వరుడు ఉన్నాడు, జ్ఞానం లేని వాడు యందు పరమేశ్వరుడు ఉన్నాడు. అది విశేషం. ఆ అలా ఏర్పరిచి ఎంత అందం చేశాడు చూడండి. అదే లేకపోతే వ్యక్తీకరణ అనేది ఉండదు. ఒక పండితుడు ఉంటాడు, ఒక మూర్ఖుడు ఉంటాడు. ఇద్దరు ఎందుకున్నారు ప్రపంచంలో? పండితుడు అనేవాడు ఉంటేనే మూర్ఖుడికి జ్ఞానం అనేది ఇస్తున్నాడు. కనుక పండితుళ్ళే ఉండే జ్ఞానాన్ని బయటకు తీయడానికి పనికొచ్చాడు మూర్ఖుడు అనేటటువంటి వాడు. కనుక వాడు దేనికి పనికొచ్చాడు? వీళ్ళు ఉన్నదాన్ని బయటకు తీసుకొచ్చాడు. కనుక సృష్టి ఆదాన ప్రదాన వ్యవస్థ దేనికి ఏర్పడిందంటే ఒక చోట ఉన్నదాన్ని ఇంకో చోట లేని చోటకు పంపేటప్పుడే అది పూర్ణత్వాన్ని సంతరించుకుంటూ వెళుతూ ఉంటుంది. ఆ ఈశ్వర చైతన్యం ఈ విధంగా నిర్వహించబడుతూ ఉంటుంది. గనకనే ఇక్కడ మహద్భ్యః క్షుల్లకేభ్యశ్చ వో నమః. అది విశేషం. ఈ సమత్వ స్థితి తెలిసినటువంటి వాడు తాను ఉన్నత స్థితిలో ఉన్నా మిగిలిన వాళ్ళని తక్కువగా భావించడు. ఇది తన యోగం చేత, ఈశ్వరానుగ్రహం చేత ఇందులో నేను మహత్తు, వాడిలో మరో మహత్తు ఉంది. ఇప్పుడు ఒక గొప్ప సంగీత కచేరీ చేసేవాడి దగ్గరికి గొప్ప ఇంజనీర్ వచ్చాడు. ఆ ఇంజనీర్ గారిని కూర్చోబెట్టారు. ఈయన గారు పాడుతూ ఉంటే ఆహా అద్భుతంగా పాడారండి అని వాడు రెండు చేతులు ఎత్తి నమస్కరించాడు. వెంటనే వీడు వాడికన్నా వీడు గొప్పవాడు అనుకుంటాడా? లేదు. రేపు పొద్దున వీడు ఇల్లు డిజైన్ చేయాల్సి వస్తే వాడి దగ్గరికి వెళ్ళి డిజైన్ చేయరా బాబు అంటాడు. వాడు డిజైన్ చేసిన వెంటనే ఎంత అద్భుతంగా డిజైన్ చేశారండి అందం పెట్టడం వీడు వంతయింది. ఒక విషయంలో వాడు మహద్భ్య, అప్పుడు వీడు క్షుల్లకేభ్య. ఇప్పుడు వీడు మహద్భ్య, వీడు క్షుల్లకేభ్య. కనుక సృష్టిలో ఒకడేమీ లేదండి. ఎంత అటు ఇటు పరిగెత్తేవాడైనా కాలు తెగితే కుట్టేవాడు చెప్పు కుట్టేవాడి దగ్గరికి, కాలు చెప్పు తెగితే కుట్టేవాడి దగ్గరికి వెళ్ళవలసిందే, వాడు కొట్టే వరకు వెయిట్ చేయాల్సిందే, అంతే కదండి. ఎంత తలకాయ ఉన్నవాడైనా ఆ తల మీద పెరిగిపోయేవి ఉంటే వాడు కత్తిరించేవాడి దగ్గరికి వెళ్ళి తల ఇవ్వాల్సిందే. అప్పుడు వాడు మహద్భ్య, వీడు క్షుల్లకేభ్య. అందుకోసం సృష్టిలో ఈ ఎక్కువ తక్కువ అనేది కాలం బట్టి, అవసరం బట్టి, పరిస్థితి బట్టి బహువిధములుగా వ్యక్తమవుతుంది. కానీ దీనిలో నిజమైన భేద బుద్ధి తత్వత లేదు. దీన్ని బట్టి మన సమాజ స్వరూపాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే సృష్టిలో జీవికి జీవికి ఉన్న వివిధ అవసరాలను తీర్చడానికి పరమేశ్వరుడు ఒక్కొక్కరు ఎందు ఒక్కొక్క నైపుణ్యంగా ప్రకాశిస్తూ ఉన్నాడు, ఒక్కొక్క సందర్భంలో ప్రకాశిస్తూ ఉన్నాడు. అందుకు సమత్వ దర్శనం అనేది దాని యొక్క యథార్థ స్వరూపం అవగతం చేసుకోవాలంటే రుద్రాన్నధ్యయనం చేయాలి. ఆ జ్ఞానాన్ని ఇస్తుంది సమత్వం అనేటువంటి సోషలిజం అనేటటువంటి దాని యొక్క స్పష్ట స్వరూపం, ప్రాక్టికల్ స్వరూపం వైదిక ధర్మంలో మాత్రమే ఉందని నిక్కచ్చిగా మనం చెప్పవచ్చు. సమత్వం అంటే సమన్వయం, సాంకర్యం కాదు. అది విశేషం. కలియుగంలో విడిపోవడం, కలపడం, ఈ రెండూ కూడా భయంకరంగా ఉంటాయి. విడదీయడం అంటే అర్థం నువ్వు తక్కువ నేను ఎక్కువ అని విడిపోవడం ఎప్పుడూ పనికిరాదు. నీ మర్యాద నా మర్యాద హద్దులు ఎరిగి ప్రవర్తించడం. ఒక స్త్రీ అనేటటువంటి లక్షణం ఒక్కటైనా భార్య, తల్లి, అక్క, చెల్లి అనేటువంటి మర్యాదలతో వివిధ ఉపాధుల్ని వివిధ విధాలుగా గౌరవిస్తున్నట్లుగానే సమాజంలో వివిధ స్థాయిల్లో వివిధమైన వారిని గౌరవిస్తాం. అయితే అందరూ స్త్రీలే అని అన్నింటినీ ఒకలా చూడడం ఎంత ఘోరమో. ఈ సమత్వం అనేటువంటి దాన్ని సాంకర్యం స్థితిలోకి తీసుకెళ్లరాదు. సాంకర్యం వేరు, సమన్వయం వేరు. సమత్వం లక్ష్యం, సమత్వం అనే లక్ష్యాన్ని సమన్వయంతో సాధించాలే తప్ప సాంకర్యంతో సాధించరాదు. సాంకర్యంతో సాధిస్తే అసలు ఏది సిద్ధించదు, వికృతమైపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అంతేకాదండి, మెదడులో ఏదో పార్ట్ పోతే కాలి ముక్కలోంచి తీసుకెళ్లి అతికించితే ఏమవుతుంది మెదడు? ఏ అవయవానికి దాని స్థానం దానికి ఉంటుంది. అయితే గుండెలో ఒక నరం దెబ్బతింటే అందులో అతికించవలసిన నరాన్ని మరో ఇంద్రియంలోంచి తీయవచ్చు. కనుక ఏది ఎక్కడ కలుస్తుంది, ఏది ఎక్కడ కలవదో తెలియాలి. ఆ వ్యవస్థను కూడా ఏనాడో వైజ్ఞానికంగా నాగరికంగా ఎదిగిన వైదిక సమాజం ఏర్పాటు చేస్తుంది. ఏర్పాటు చేసి చక్కటి స్పెషలైజేషన్ అనే దాన్ని తయారు చేస్తుంది. నాలెడ్జ్ పెరుగుతున్న కొద్దీ స్పెషలైజేషన్ పెరుగుతూ ఉంటుంది. స్పెషలైజేషన్ పెరగడం అంటే డివిజన్స్ పెరుగుతున్నాయని అర్థం చేసుకోవద్దు. ఆ స్పెషలైజేషన్, అందుకే భారతదేశం స్పెషలైజేషన్స్ ని ఆవిష్కరించిందే తప్ప ముక్కలు ముక్కలు చేయలేదు సమాజాన్ని. రకరకాల వారిలో ఉండే ప్రత్యేకతలు, ఈ ప్రత్యేకతలు అన్నింటి యందు ఒక్కటే ఉందని తెలుసుకో అని చెప్పింది కూడా ఈ దేశమే. కనుక మనకి ఐక్యతని ఏకత్వాన్ని ఎవడో వచ్చి చెప్పక్కర్లేదు. స్పష్టంగా ఉంది ఇక్కడ. నమో వీరందరినీ నమస్కరిస్తున్నాం. అది చూడండి ఇక్కడ ఇక్కడ విరూపేభ్యో విశ్వరూపేభ్యో లిస్ట్ ఇవ్వలే.
నమః నమః నమః. వారికి

నమస్కారం నమస్కారం నమస్కారం ఎందుకు అంటున్నారంటే వారిలో కూడా ఈశ్వర చైతన్యం ఉంది. ప్రతి దాని ముందు నమ్రుడయుండు తల ఎగరయ్యకు, తల ఎగరయ్యకు నమ్రుడయ్యుండు, అది నమస్కారం. ఎందుకంటే వాడిలో ఈశ్వరుడు ఉన్నాడు, వాడి ముందు తల ఎగరేశావా, వాడు నీ తల ఎగరేసేసే రోజు వస్తుంది, జాగ్రత్త. అందుకే నరవానరులెంతా తలగిరేసిన రావణాసుడు 10 తలలు కూడా ఎగరవేసిన వాళ్ళు నరుడు వానరులే, గుర్తుపెట్టుకోండి. అందుకు నమ్రతాభావం, ప్రతి దానిలో ఉన్న ఈశ్వర చైతన్యాన్ని గుర్తించి గౌరవించగలిగేటువంటి ఉదాత్తమైన సమన్వయ సంస్కృతిని రుద్రం ఇంత చక్కగా అర్థం చెప్తోంది. అంటే రుద్రాన్ని ఇప్పుడు ఎన్ని యాంగిల్స్ లో మనం అర్థం చేసుకున్నాం, వ్యక్తి జీవితం, సామాజిక జీవితం, పాలనాపరమైన వ్యవస్థాగతమైన జీవితం, ఆధ్యాత్మిక జీవితం, ఇన్ని రకాలుగా చెప్పిందంటే మనిషి అంటే ఇన్ని రకాలు కలిపి మనిషి, అది విశేషం. ఇన్ని రకాలు విడివిడి కాదు కదా, మనిషికి వ్యక్తిగత జీవితం ఉంది, కుటుంబగత జీవితం ఉంది, సామాజిక జీవితం ఉంది, దేశగతమైన జీవితం ఉంది, ప్రపంచగతమైన జీవితం ఉంది, ఆత్మగతమైన జీవితం ఉంది. ఇన్ని కలిపి సాధించినప్పుడే వాడు పరిపూర్ణుడైన పురుషుడవుతున్నాడు. ధర్మ అర్థ కామ మోక్షములు 4 సాధించిన వాడే పూర్ణ పురుషుడవుతున్నాడంటే అర్థం అది. ఆ 4 ఇన్ని వ్యవస్థలు సాధించడానికి అనువైనటువంటి విజ్ఞానాన్ని, వివేకాన్ని, విద్యని అందిస్తున్నది ఈ రుద్రం. ఇలాంటి ఈ విద్యతో ఐహిక భౌతిక ప్రయోజనాలు పొందుతూనే పారమార్థికమైన ఆత్మజ్ఞానం పొందగలిగేటువంటి తాత్విక చింతన వివేచన అందజేశారు. అటువంటి ఆ శబ్దస్వరూపుడైనటువంటి రుద్ర నమక మంత్రస్వరూపుడైన ఆ రుద్రునికి నమస్కారాలు అర్పణ చేసుకుంటూ రేపటి రోజున మిగిలినటువంటి విషయాన్ని చెప్పుకుందాం. ఈ రోజుకి ఇంతటితో స్వస్తి. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు.

య మల్లినాథాయ మంగళం శ్రీ భ్రమరీషాయ మంగళం కాశీక్షేత్ర నివాసాయ విశ్వనాథాయ మంగళం కైలాసాచలవాసాయ సాంబదేవాయ మంగళం శ్రీ

0: Dear listeners of Shaivam.org Radio, the size of our audio collection continues to grow day by day. We now host more than 25,000 audio recordings. In order to make these extensive resources more accessible and beneficial to our radio listeners, we have reorganized our program schedule. Thirumurai Music and Thirumurai Discourses will be broadcast on Thirunariya Tamilosai. Philosophical Discourses and Periyapuranam Lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. ஓம் நம
1: தின்னடு. காளஹஸ்தீஸ்வரடி பேரு செப்பகானே மனக்கு தின்னடு கதை குர்த்துவஸ்துந்தி. அசலு எவரி தின்னடு? பூர்வகாலంలో ద్వాపరయుగం జరుగుతూ ఉన్నది. ద్వాపరయుగంలో కౌరవులు పాండవులు అందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు వీళ్ళందరూ కూడా జీవించి ఉన్నారు. ఆ ద్వాపరయుగంలో కురుక్షేత్ర సంగ్రామం ఇంకా జరగలేదు. పాండవులు అరణ్యవాసం చేస్తూ ఉన్నారు. ఈ అరణ్యవాసం చేస్తూ ఉన్నటువంటి సమయంలో శ్రీకృష్ణుని యొక్క సలహా మీద అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సంపాదించడం కోసము అని చెప్పి తపస్సు చేస్తూ ఉన్నాడు. ఈశ్వరుని గురించి అర్జునుడు ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాడు. తపస్సు చేస్తూ ఉంటే ఆ తపస్సుకి పుట్టినటువంటి అగ్ని జ్వాలలు లోకాలన్నింటినీ కూడా దహించి వేస్తూ ఉన్నాయి. అంత ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాడు ఈశ్వరుడు. చాలా కరుణించాడు, ప్రసన్నుడయ్యాడు. సరే, ఏమైనా ఈ భక్తుడిని పరీక్షించాలి అని కోరిక కలిగినటువంటి వాడ ఈశ్వరుడు ఒక కిరాతుడి యొక్క వేషంలో ఈ భూలోకంలోకి దిగాడు. ఈ అర్జునుడు ఇంద్రకీలాద్రి మీద తపస్సు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈశ్వరుడు ఇంద్రకీలాద్రి మీదకి వచ్చాడు. కిరాతుడి యొక్క వేషంలో పార్వతీదేవి ఆయన భార్యగా ఆయన పక్కనే ఉన్నది. వాళ్ళిద్దరూ కూడా అలా వచ్చారు. ఇంతలో ఒక రాక్షసుడు, మూకాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడిని పిలిచి, ఈశ్వరుడు నువ్వు ఒక పంది వేషంలో ఇక్కడ పరిగెత్తవలసింది అన్నాడు. ఆ మూకాసురుడు ఒక శూకరం వేషం వేసుకుని ఆ శూకర రూపం ధరించి అక్కడ పరుగులు పెడుతూ ఉన్నాడు. అడవిలో దాన్ని వెన్నంటి పరిగెడుతూ ఉన్నాడు ఈ కిరాతుడు. ఇలా పరిగెత్తూ పరిగెత్తూ ఆ పంది అర్జునుడు తపస్సు చేస్తున్నటువంటి వైపుగా అతడి ముందు నుంచే పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఈ భయంకరమైనటువంటి శబ్దానికి అర్జునుడు ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. పంది పరిగెడుతూ ఉన్నది. వెంటనే పక్కన ఉన్నటువంటి ధనుర్బాణాలు అందుకుని బాణం సంధించి లాగిపెట్టి విడిచాడు. అదే సమయంలో ఆ కిరాతుడు కూడా బాణాన్ని వేశాడు. రెండు బాణాలు కూడా ఈ పందికి గుచ్చుకున్నాయి. ఆ పంది నేల మీద పడి గిలగిలా కొట్టుకుని మరణించింది. తాను బాణం వేసినటువంటి పంది మరణించిందో లేదో చూద్దాము అనేటి వైపుగా వెళ్లాడు అర్జునుడు. నేల మీద పడిపోయినటువంటి పంది కనిపించింది. అదే సమయంలో కిరాతుడు కూడా అక్కడికి వేయించేశాడు. అయితే ఆ పందికి రెండు బాణాలు గుచ్చుకొని ఉన్నాయి. ఒకటి తాను వేసినటువంటి బాణం, మరి రెండోది ఎవరిది? అదే సమయంలో కిరాతుడు అక్కడికి ప్రవేశించాడు. కిరాతుడు చూశాడు ఈ రెండవ బాణం ఎవరిది. వేటలో ఒక నియమం అనేది ఉన్నది. ఒకళ్ళు వేటాడుతున్నటువంటి జంతువుని రెండో వాళ్ళు వేటాడకూడదు. ఈ నియమాన్ని తప్పించి తాను వేటాడినటువంటి జంతువు మీద బాణాన్ని ప్రయోగించినటువంటి వాళ్ళు ఎవరు? ఇలా ఇద్దరు గనక బాణాలు ప్రయోగించినట్లయితే, అస్త్రాలు ప్రయోగించినట్లయితే, ఆ వధించబడినటువంటి జంతువు ఎవరికి చెందుతుంది అనే సమస్య తలెత్తుతుంది. అప్పుడు ముందుగా దాని మీద ఎవరైతే ఆయుధాన్ని ప్రయోగించాడో అతడి సొంతం అవుతుంది ఆ వధించబడినటువంటి జంతువు. ఇది వేట యొక్క నియమం. ఈ నియమానుసారం ఆ జంతువు ఎవరికి చెందాలి? నేనే ముందుగా బాణం వేశాను అన్నాడు అర్జునుడు. కాదు, ముందుగా నేను బాణం వేశాను అన్నాడు కిరాతుడు. ఇద్దరు కూడా నేను ముందు అంటే నేను ముందు అని చెప్పేసి వాదులాడుకోవడం మొదలుపెట్టారు. సరే, ఈ వాదులాడ క్రమేణా పోట్లాడగా అయింది. ఆ తర్వాత యుద్ధంగా మారింది. ఇద్దరూ కూడా బాణాలు వేసుకోవడం మొదలుపెట్టారు. మహావిచిత్రం, చిత్రాచిత్ర చిత్రమైనటువంటి విషయం ఇక్కడ చూడండి. అర్జునుడికి ఖాండవనాన్ని దహనం చేయటం కోసము అని అక్షయతుణ్ణి రాలిప్పిచ్చాడు అగ్నిదేవుడు ఆ రోజున. అంటే ఆ అమ్మల పదిలో నుంచి ఎంత తీసినప్పటికీ కూడా బాణాలు తరగవు. ఆ బాణాలు అన్ని కూడా అమ్మల పదిలో నిండుగానే ఉంటాయి ఎప్పుడూను. అటువంటి అమ్మల పదిలో బాణాలైపోయినాయి. చాలా విచిత్రం, ఆశ్చర్యపోయాడు అర్జునుడు. చేసేదేం లేదు, బాణం వేద్దామంటే బాణాలు లేవు, ఇక ఏముంది, చేతిలో ఉన్నటువంటి ఆ ధనుస్సును తీసుకుని ఎదురుగా ఉన్నటువంటి ఆ కిరాతుడి యొక్క తల మీద ఒక్క దెబ్బ వేశాడు. అంతే, మరుక్షణంలో అర్జునుడి కంటికి అక్కడ కిరాతుడు కనిపించలేదు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ప్రత్యక్షమయ్యారు. దేవతలందరూ కూడా వారిని సేవిస్తూ ఉన్నారు. ఆశ్చర్యపోయాడు అర్జునుడు. అతడి యొక్క ఆనందానికి అవధుల్లేవు. తాను ఎవరిని గురించైతే ఇంతకాలం కఠోరమైనటువంటి నియమాలతో తపస్సు చేస్తూ ఉన్నాడో ఆ దేవదేవుడు, మహాదేవుడు, ఆది శంకరుడు, సాక్షాత్తు పరమేశ్వరుడు తన కళ్ళ ముందు సాక్షాత్కరించాడు. పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరూ కూడా తన కళ్ళ ముందు సాక్షాత్కరించారు. తన జన్మ ధన్యమైంది, తన తపస్సు సఫలీకృతమైంది. వెంటనే ఆ పరమేశ్వరుడి యొక్క కాళ్ళ మీద పడి, దేవదేవా నన్ను కరుణించవలసింది అని వేడుకున్నాడు. పరమేశ్వరుడు నవ్వుతూ అర్జునుడిని లేవతీసి, నీకు ఏ వరం కావాలో కోరుకోవలసింది అన్నాడు. అర్జునుడు రెండు చేతులు జోడించి, పరమేశ్వర, నాకు యుద్ధంలో గెలవటానికి పాశుపతాస్త్రం కావాలి, నాకు సాయుధ్యం ప్రసాదించు తండ్రి అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి పార్వతీదేవి చిరునవ్వి నవ్వింది. నాయనా, నీకు పాశుపతాన్నైతే ఇప్పుడు ప్రసాదిస్తాం, కాని సాయుధ్యం మాత్రం ఇప్పుడు నీకు దుర్లభమైనటువంటిదయ్యా. కలియుగంలో, భూలోకంలో నువ్వు తిన్నడు అనేటటువంటి రూప నామధేయంతో ఒక బోయవాడిగా పుట్టి మూఢభక్తితో నువ్వు కైలాసం చేరతావు అని దీవించి అంతర్ధానమైపోయారు. ఈ రకంగా ద్వాపర యుగంలో తపస్సు చేసినటువంటి ఆ యొక్క అర్జునుడు, పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడే ఇప్పుడు తిన్నడుగా ఈ కలియుగంలో జన్మించాడు. సువర్ణముఖి నదీ తీరంలో కాళహస్తీశ్వర క్షేత్రం దగ్గర, అక్కడికి కొంత దూరంలో ఉడుమూరు అనేటటువంటి గ్రామం ఉండేది. ఆ ఉడుమూరు అనేటటువంటి గ్రామాన్ని నాదినాథుడు అనేటటువంటి ఒక బోయవాడు, వాళ్లే పులిందులు అని అంటారు, ఆ బోయలు పరిపాలిస్తూ ఉన్నారు. అతడి పేరు ఆ బోయరాజు నాదనాథుడు. వాళ్ళకి లేక ఒక పిల్లవాడు కలిగాడు. వాడికి తిన్నడు అని పేరు పెట్టుకున్నారు. అల్లారు ముద్దుగా పెంచుతూ ఉన్నారు. ఈ నాదనాథుడు, ఈ బోయరాజు మహాశివభక్తుడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా శివభక్తులే. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ బోయలు అందరూ కూడా చాలా అమాయకులు. వాళ్ళకి ఏ విషయము కూడా తెలీదు. కల్లా కపటము అనేవి ఏవి తెలియవు. వస్తువుల యొక్క విలువలు అనేవి ఏవి తెలీదు. లౌకికమైనటువంటి ప్రపంచము అంటే అసలే తెలియదు. అటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా అంత మంచి స్వభావం కలిగినటువంటి మహారాజు అతడు, ఆ నాదనాథుడు. అతని యొక్క కుమారుడిగా జన్మించాడు ఈ తిన్నడు. కాలక్రమేణా తిన్నడు పెరిగి పెద్దవాడయ్యాడు. విలు విద్య బాగా అభ్యసించాడు. కత్తి సాము, కర్ర సాము, మల్ల విద్య అన్నీ కూడా వాళ్ల యొక్క వంశానుచారము, వాళ్లకు కావలసిన విద్యలన్నీ కూడా అభ్యసించాడు అతడు, ఆ రాకుమారుడు. పులింద రాజు యొక్క కుమారుడు అతడు, కాబోయే రాజు, అతడే యువరాజు. కాబట్టి క్షత్రియోచితమైనటువంటి విద్యలన్నీ కూడా అభ్యసించాడు ఈ తిన్నడు. సరే, ఒక రోజున అరణ్యంలో వేటకి వెడతాము అని చెప్పేసి తన స్నేహితులందరినీ కూడా వెంటబెట్టుకుని, రకరకాలైనటువంటి ఆయుధాలు, వేటకు కావలసినటువంటి వలలు, వేట కుక్కలు, వీటన్నింటినీ కూడా వెంట తీసుకుని అరణ్యానికి, ఈ స్వర్ణముఖి నదీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ భీకరమైనటువంటి అరణ్యంలోకి వేటకు వెళ్లాడు ఈ తిన్నడు. వాళ్ల వేటకు వెళ్లిన తర్వాత అనేక రకాలైన వాద్యాలు మోగిస్తూ ఉన్నారు. డప్పులు మోగిస్తూ ఉన్నారు. ఆ కొమ్ము బొరలు ఊదుతూ ఉన్నారు. భేరీలు భంకారాలు అన్ని ఊదుతూ ఉన్నారు. ఆ శబ్దానికి అడవిలో దాక్కున్నటువంటి జంతువులన్నీ కూడా అటు ఇటు భయపడిపోయి పరుగులు పెడుతూ ఉన్నటువంటి ఆ జంతువుల్ని చూసి చాటు నుంచి బాణాలతో కొట్టి చంపేస్తూ ఉన్నారు ఈ వేటగాళ్లు. ఈ రకంగా అడవిలో ఉన్నటువంటి మృగాలను చాలా వరకు వేటాడారు. మధ్యాహ్న కాలం అయింది, బాగా అలసిపోయారు. ఇలా అలసిపోయినటువంటి ఈ వేటగాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వృక్షాల కింద ఆ వృక్ష యొక్క నీడలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. అక్కడ విడిగా ఉన్నటువంటి ఒక వట వృక్షం కింద ఆ వట వృక్ష ఛాయలో విశ్రమిస్తూ ఉన్నాడు తినడు. అతని యొక్క సాచర్యంతా పక్కనే ఉన్నటువంటి ఆ పెద్ద వృక్షం ఒకటి ఉన్నది, ఆ వృక్షం కింద ఆ వృక్ష ఛాయలో విశ్రమించి ఉన్నారు. ఇలా వాళ్ళు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నటువంటి సమయంలో చిన్నడికి ఒక కల వచ్చింది. ఆ కల్లో ఈశ్వర సాక్షాత్కారం జరిగింది. ఈశ్వరుడు నవ్వుతూ కనిపించాడు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కనిపించారు. వాళ్ళిద్దరికి కూడా సాగిలబడి సాక్షాగదండ ప్రణామాలు చేశాడు తిన్నడు. ఏమయ్యా, నువ్వు కారణజన్ముడివి, మేమంతా ఇక్కడే ఉన్నాం, సపరివారంగా ఈ ప్రాంతాల్లోనే ఉన్నాము అని చెబుతూ ఉన్నాడు ఈశ్వరుడు. వాళ్ళు ఉన్నటువంటి ఆ ఈశ్వరుడు పార్వతి వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నది తిన్నడికి. మమ్మల్ని వచ్చి సేవించు, మమ్మల్ని సేవించు, తరించు అని చెప్పాడు ఈశ్వరుడు. సరేనన్నాడు తిన్నడు. ఇంతలో మెళకు వచ్చింది. ఆ మెళకు వచ్చేప్పటికి బేరీలు బంగారాలు డప్పులు అన్ని కూడా మోగుతూ ఉన్నాయి. ఏమిటా అని చూశాడు. తన ముందు నుంచి ఒక అడవి పంది పరిగెడుతూ ఉన్నది. ఆ పందిని చూసినటువంటి తన స్నేహితులంతా కూడా ఈ విచిత్ర విచిత్రమైనటువంటి శబ్దాలన్నీ చేస్తూ ఉన్నారు. వెంటనే తిన్నడు తన పక్కన ఉన్నటువంటి ధనుర్బాణాలన్నీ కూడా చేతుల్లోకి తీసుకుని ఆ పంది వెంట పరిగెత్తాడు. ఆ పంది ముందు పరిగెడుతూ ఉన్నది, వెనక తిన్నడు పరిగెడుతూ ఉన్నాడు. బాణం వేద్దాము అని ప్రయత్నించాడు. కాని బాణానికి అందనంత దూరంలో ఉన్నది ఆ పంది, కాని కంటికి కనిపిస్తూనే ఉన్నది. ఏమైనా సరే దీన్ని సంహరించాలి అని చెప్పేసి వెంటబడ్డాడు. తన చెలికాళ్ళు అందరూ కూడా కొంత దూరం పరిగెత్తి అలసిపోయి వాళ్ళు ఆగిపోయారు. కానీ తిన్నడు మాత్రం ఆ పంది వెనకాల అలాగే పెడుతూ ఉన్నాడు. చాలా దూరం అరణ్యంలోకి వెళ్లిపోయాడు. అలా వెళగా చిత్ర విచిత్రమైనటువంటి సన్నివేశం చూడండి. తనకు స్వప్నంలో గోచరమైనటువంటి ఆ ప్రదేశం ఏదైతే ఉన్నదో ఆ ప్రదేశంలోకే వచ్చాడు తిన్నడు. ఇప్పుడు చిత్రాచిచిత్రంగా ఆ పంది కాస్త కనిపించకుండా పోయింది, అదృశ్యం అయిపోయింది. అది ఎటు వెళ్ళిందో తెలియలేదు. ఈ ప్రదేశం అంతా ఎక్కడో చూశాడు, ఎక్కడో కాదు, ఇందాక తన కలొచ్చింది ఆ కల్లో చూశాడు, ఇక్కడే. మరి ఇందాక ఆ కళలో ఉమామహేశ్వరులు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నాము, మమ్మల్ని సేవించి తరించు అని చెప్పారు కదా, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వెతుకుతూ ఉన్నాడు తిన్నడు. ఇంతలో అక్కడ ఆయనకు ఆ శివలింగం కనిపించింది. శివలింగం దగ్గరికి వెళ్లాడు, చూశాడు. తాదాత్మ్యమైనటువంటి స్థితి అమోఘంగా ఉన్నది. ఆ శివలింగం దగ్గర ఏమున్నదో తెలియదు, గాని అది తిన్నడిని పూర్తిగా ప్రభావితం చేస్తూ ఉన్నది. తిన్నడు పూర్తిగా ఆకర్షితుడైపోయాడు. ఆ శివలింగం దగ్గర చేతులు జోడించి భక్తితో అలా కూర్చుండిపోయాడు. ఎంతకాలమైందో తెలీదు. ఇంతలో తన యొక్క స్నేహితులందరూ కూడా వెనక నుంచి వెతుక్కుంటూ ఆ దావకుండా అక్కడికి వచ్చారు. తిన్నడిని సమీపించి, యువరాజా, ఇలా కూర్చున్నావేమిటయ్యా, మనం ఆ వేటకు వచ్చాం అరణ్యానికి, వేటకు వచ్చినటువంటి వాళ్ళు ఈ రకంగా కూర్చోకూడదు కదా, లేవలసింది అన్నారు. తిన్నడు మాట్లాడలేదు. రాజా, మనం ఇంటికి వెళ్ళిపోవాలి రావాలి అన్నారు. తిన్నడు మాట్లాడలేదు. కళ్ళు తెరిచి చూశాడు. అప్పుడు స్నేహితులతో అంటూ ఉన్నాడు, ఈ శివలింగము అనేది దివ్యమైనటువంటిది, తేజో సంపన్నమైనటువంటిది, దీన్ని వదిలిపెట్టి నాకు రాబోతే కావటం లేదు. ఒకవేళ ఈశ్వరలింగం కూడా నాతో పాటు వచ్చేయట్లయితే అప్పుడే నేను మన ఊరికి వస్తాను, తప్పించి నేను మాత్రం ఒంటరిగా రాను అన్నాడు. శివుణ్ణి పరిపర విధాలు ప్రార్థించాడు. రావయ్యా, ఇక్కడ అడవిలో ఎందుకు, నీకు ఆహారం ఎవరు పెడతారయ్యా, నీళ్లు ఎవరు పోస్తారయ్యా, నీకు రోజు అర్చన ఎవరు చేస్తారయ్యా, నువ్వు ఈ అరణ్యంలో వద్దు, నాతో పాటు వచ్చేయి, మా ఇంటి దగ్గర నీకు రకరకాలైనటువంటి పిండి వంటలతో నివేదనలు చేస్తాను, రోజు నీకు అర్చనలు చేస్తాను, రకరకాలైన పూలతో నిన్ను అర్చిస్తాను, రావలసింది అన్నాడు. ఈశ్వరుడు మాట్లాడలేదు. ఈశ్వరుడు రానట్లయితే నేను కూడా రాను, నేను ఇక్కడే ఉంటాను, మీరంతా ఇంటికి వెళ్లిపోండి, నా తల్లిదండ్రులకు ఇదే మాట చెప్పండి అన్నాడు. అతని యొక్క స్నేహితులంతా కూడా ఇంటికి వెళ్లిపోయారు. తిన్నడు ఒక్కడే ఆ శివలింగం దగ్గర అలాగే కూర్చొని ఉన్నాడు. ఇంతలో ఉన్నట్టుండి తిన్నడికి అనిపించింది, స్వామి నువ్వు ఈ అరణ్యంలో ఉన్నావు, ఎన్ని రోజులైందో నువ్వు భోజనం చేసి అసలు నువ్వేమైనా తిన్నావో లేదో కూడా, నీకు నేను ఆహారం తీసుకువస్తాను ఉండవలసింది అని చెప్పేసి ఆ అడవిలోకి వెళ్లి ఒక అడవి పందిని సంహరించి అడవిలో అక్కడ దొరికినటువంటి ఎండు పుల్లలన్నీ కూడా పోగు చేసి ఆ పందిని కాల్చి దాన్ని ఖండ ఖండాలుగా ముక్కలు ముక్కలుగా చేసి ఆ ముక్కలన్నీ కూడా దొన్నెలలో తీసుకుని స్వర్ణముఖి నది జలాలను ఒక నోటితో ముక్కెల పట్టి ఇంకో చేతిలో అడవిలో దొరికినటువంటి పుష్పాలన్నీ తీసుకుని ఈశ్వరుడి దగ్గరికి వచ్చాడు. తన నోటిలో ఉన్నటువంటి ఆ నీళ్లతో ఈశ్వరుడికి అభిషేకం చేశాడు, చేతిలో ఉన్నటువంటి ఆ పుష్పాలతో అర్చన చేశాడు, తన రెండవ చేతిలో ఉన్నటువంటి ఈ మాంసపు ఖండాలన్నీ కూడా ఈశ్వరుడికి నివేదనగా సమర్పించాడు. ఈశ్వరుడు తినలేదు. స్వామి నేను నీకు అర్చన చేస్తూ ఉన్నాను, ఎన్ని రోజులైందోనయ్యా నువ్వు ఆహారం తీసుకుని నువ్వు తినవలసింది అని బతిమాలాడు. ప్రసన్నుడైనటువంటి ఈశ్వరుడు ఆ మాంసఖండాలను ఆరగించాడు. కాలం ఇలాగే జరుగుతూ ఉన్నది. ప్రతిరోజు కూడా తిన్నడు ఇదే విధంగా అర్చన చేస్తూ ఉన్నాడు. నోటితో తీసుకొచ్చినటువంటి ఆ ఎంగిలి నీళ్లతో ఈశ్వరుడికి అభిషేకం చెయ్యకూడదు అని ఆ యొక్క అమాయక భక్తుడికి తెలియదు. అతడికి ఏమీ తెలియదు, తెలిసిందల్లా ఒకటే, పరమేశ్వరుడికి అభిషేకం చేయాలి, అర్చన చేయాలి, ఆహారం సమర్పించాలి అంతే. అదే పని చేస్తూ ఉన్నాడు. ఏ రకంగా కాలం జరిగిపోతూ ఉన్నది. ఒక రోజున శివారాధకుడైనటువంటి ఒక సేవ బ్రాహ్మణుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. చూశాడు శివుడి మీద ఈ చారిక్కలు అన్నీ ఉన్నాయి, ఆ ముందుగా ఉన్నటువంటి ఈ మాంసఖండాలన్నీ ఉన్నాయి, చాలా
2: ఓం నమ శివాయ. యు ఆర్ లిజనింగ్ టు shaivam.org రేడియోస్ 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ shaivam.org. ఓం నమ శివాయ.

శరీరమన్మన్ పునఃపునర్జనయతే వైరాక్షిలింగేది గురుతో వా అక్షిరి శరీరమన్మన్ ధియాధియాజనయతే ధర్మభిర్నిర్ద్వైతం న కుర్యాక్షీయేతోన్నమచ్చి ప్రతీకే నేతి ముఖం ప్రతీకం.

ఏకంజన్మేదేకంజన్మేదేకంజన్మేదేకంజన్మేదేకంజన్మేదేకంజన్మేదేకంజన్మేదేకంజన్మేదేకంజన్మేదేకంజన్మేదేకంజన్మేదేకంజన్మేదేకంజన్మేదేకంజన్మేదేకంజన్మేదేకంజన్మేదేకంజన్మేదేకంజన్మేదేకంజన్మేదేకంజన్మేదేకంజన్మేదేకంజన్మేదేకంజన్మేదేకంజన్మేదేకంజన్మేదేకంజన్మేదేకంజన్మేదేకంజన్మేదేకంజన్మేదేకంజన్మేదేకంజన్మేదేకంజన్మేదేకంజన్మేదేకంజన్మేదేకంజన్మేదేకంజన్మేదేకంజన్మేదేకంజన్మేదేకంజన్మేదేకంజన్మేదేకంజన్మేదేకంజన్మ

్రహ్మయజ్ఞానమిపదధాది బ్రహ్మముఖా ప్రజాయ్యేవేం వేదజివం భుజాయ్యమేవ్యమృతయ ప్రజాయ్యన్వయం వర్ష

అపనాభిమగ్నైమాచ్చనాభిమ్రవిశ్వేనేవాదాయా ఔదంబనం భవచ్చోర్భాసంబనో

పరిధత్త ఏతా వై పురుషత్యతన్వాతనురేవమేత్యముపైతి నవనీతేనాభ్యంతే ఘృతం దేవాన్ మనుష్యాణాం మనుష్యాణాన్ నిష్పత్వం గంధర్వాణాగుస్వజం విలీనం పితృణాగుస్సర్వదేవత్యా ఏతత్తస్మాన్నవనీతేనాభ్యంతే దర్భపింజూలాభ్యాగుం సమాయౌతి తత్విదభ్యంజనమకరతో అభ్యేవైతత్ ధారయతి మేధ్యత్వాయ మహీనాం భజోతీత్యాహమహీనా గ్రిష్యే ఏతత్

ప్రశ్నం ప్రావిశత్తన్వారవే పృథివీ మిథునగుంసమవతాంతయోర్వీర్యామపాక్రామత్తత్ప్రశ్నం ప్రావిశత్ తద్వా ఏతదన్వారవదే యథా వా ఇదన్నావం భారం తరిష్యన్నారోహయత్యేషాం వా ఏతద్రక్తామే ఆరక్షత్తేన ఏనాం యజ్ఞాయోద్రుతస్తం పారయతో యథో వై లోకమాని

ప్రాయశ్చిత్తిర్విచ్ఛేయ ఛందావం శివా ఏష దేవతాశ్చాప్యారోహతి తాన్యమే స్వరాని ప్రతినుదతే యదాహ నమస్తే అస్వమామాహి గుంసీరితి నమస్కారో వా ఏషో ప్రతినోదాయ దేవతా వై యజ్ఞస్య శర్మ యజ్ఞో యజమానస్య యదాహ విష్ణో శర్మాసి శర్మ మే యచ్చేతి దేవతా వా ఏతద్యజ్ఞస్య శర్మయ్యజమానస్య ప్రోర్ణతే ప్రావృత ఇతి దీక్షితోసో ఏతదివే దీక్షితస్య రూపయ్యత్రావృతం తస్మాత్.

దక్షిణామిదేవేష్వాసీత్యజ్ఞో వై అసురేషుతాం దక్షిణయాయజ్ఞో ఓ ఓ యతామయస్తస్మాదవే.

ేతరి దేవతీణాతి త్యాగం హుతం వ్రతయతి వ్రతయేత్ణైరేనం వ్యర్థయేత్మాయుక స్యాత్మగ్నే వ్రతపాసీతి వ్రత ప్రబుద్ధ్యయ దివా దీక్షితవదే అగ్నే.

0: Dear listeners of Shaivam.org, the following is Gangadhara Ashtakam, presented by Dr. M. Gokulakrishna Iyer.
1: Maulav Ganga Shashankav, Karacharanatale Shitalanga Bhujangaha, Vame Bhage Dayardra, Himagiritanaya Chandanam Sarvagatre, Itham Shitam Prabhutam, Tavakanaka Sabhanathavodham Kvashaktihi, Chitte Nirveda Tapte, Yadi Bhavati Nate Nityavaso Madhiye, Gangam Vari Manohari Murari Charanachyutam, Tripurari Shirashchari Papahari Punatumam, Shrimat Kshiratarangini Tatagate Punye Virinchef Pure, Nityam Sannihitam Kila Kalayitum, Kshirabhishekadaram, Shrigarutmata Vallika Sahacharam, Marge Sahayam Drunam, Shrimat Dikshita Vipradaivatavaram, Sanchintaye Shankaram, Shrimad Appaya Dikshitendranugrihitam, Gangadharashtakam Stotram Adhikritya Vakshyami, Kaha Asya Stotrasya Nirmata, Kimasya Stotrasya Vaishishtyam, Asya Cha Stotrasya Vishayah Kaha Iti Dhyeyam, Idameva Vaktrivailakshanyam, Prabandhavailakshanyam, Pratipadhyavailakshanyam Iti Trividhamahuhu. Tadrachito Granthaha Gangadharashtakam Pratipadyascha Bhagavan Gangadharaha Bhagavato Gangadharasya Vaibhave Dhyate Sati Bhajaniyasya Tasya Prameyasya Tattvam Jnayeta Gangadharashtakasya Prabandhasya Vaibhave Dhyate Sati Prabandhavailakshanyam Jnayeta Vaktur Vaibhave Dhyate Sati Pramatravailakshanyam Cha Jnayeta Atra Vaktravailakshanyam evam bhavati Vidvadgurur Vihita Vishvaji Dadhvarasya Shri Sarvato Mukham Habrata Yajisunoho Shri Rangaraja Makhinaha Shritachandra Molihi Astyappa Dikshita Iti Prathitastanujaha Iti Tadanantaram Pravandhavailakshanyam Vakshyami Dikshitendra Rachitani Kanichit Stotrani Taireva Vyakhyatani Anyani Kanichit Natair Vyakhyatani Taihi Avyakhyateshu Anyatamam Stotram Gangadharashtakam Shri Devi Mahatmya Varaha Purana Harivamsha Bhagavatadi Pratipanna Devi Mahimasangraha Rupena Yatha Durga Chandra Kalastuti Hitaihi Rachita Yathacha Aditya Stotra Ratnam Brahma Vaivarta Vajulinga Vishnumtsyakur Mavaraha Aditya Puraneshu Skanda Puranantar Gatayam Dvitiyayam Sutasam Hitayam Mahabharate Taittiriya Maitrayaniya Talavakara Shrutishu Gautamaya Gnyavalkya Smrityoho Chandogya Brihadaranyaka Taittiriyanamcha Upanishatsu Pratipannayoho Suryadeva Parameshwara Mahimnoho Sangraha Rupena Rachitam Tathaiva Gangadharashtakamapi Bhagavata Shivapurana Antargata Vayaviya Samhita Padma Purana Mahabharata Antargata Dronaparva Ramayaneshu Pratipannasya Parameshwara Mahimnaha Sangraha Rupena Rachitam Trayanamesham Stotranam Ete Sadharana Dharmaha Bhavanti Artha Gauravam Bhasha Saralyena Vyavidham Varadarajastava Sadrishasya Alankaradhyasya Stotrottamasya Rachane Dakshatareshu Satsvapi Kuvalayananda Chitramimamsa Vrittivartika Sadrishanam Alankara Shastra Nishnataihi Vidvatpravaraihi Shashasyamananam Shastra Granthatallajanam Rachane Dakshatareshu Satsvapi Nakamapyalankaram Prayunjatetra Dikshitendraha Nana Shastreshu Shreshthatamanam Vadagranthanam Rachane Dakshatareshu Satsvapi Stotragrantha Pratirupakanam Brahmatarkastava Ramayana Tatparya Sarasangraha Stotra Bharata Tatparya Sarasangraha Stotra Pancharatna Stuti Shikharini Mala Sadrishanam Vadagranthanam Rachane Dakshatareshu Satsvapi Nakamapi Vadam Prastuvantyatra Dikshitendraha Apita Kuchambastava Nigrahashtakayoriva Svajivite Ghatitanam Ghatananam ullekhaha kvachitapi nakritaha taihi evam prabandhavailakshanyam uktam idanim ప్రతిపాద్య వైలక్షణ్యం వక్ష్యామి. గంగాధరాష్టకం ఇతి అస్య స్తోత్రస్య దీక్షితేంద్రైః కృతా సంజ్ఞా. మూర్తివిశేష విషయిణ అనేన స్తోత్రేణ స్వశిరసి గంగాం దధానః ఉమారమణః పరమేశ్వరః స్తుత్యతే ఇతి స్పష్టమేవ. గంగాధరాఖ్యం ఏతత్ శివనామ స్కాందపురాణాంతర్గతాయాం పంచమ్యాం శాంకర్యాం సంహితాయాం గౌరీనారాయణ సంవాదే గౌర్యై దేవ్యై భగవతా నారాయణేనోపదిష్టే శివనామాష్టోత్తరశతే నిగదితం. గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః భీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః ఇతి శ్లోకః. తస్య శివరహస్యం ఇతి వ్యాఖ్యానం శ్రీ నీలకంఠదీక్షితై రచితం. శివనామైతత్ ఏవం వ్యాఖ్యాతం తైః. ధరతీతి ధరః గంగాయాః ధరః గంగాధరః. గంగాచాత్ర హైమవతి కుటిలాపరనామధేయ బ్రహ్మశాపాపాదిత జలభావ వామనపురాణ ప్రసిద్ధ యద్ధారణాయ భగీరథేన శివః ప్రసాదితః. ఏతేన భక్తవశ్యత్వం ఇతరాసాధ్య కర్మకరత్వం చ సూచితం. గంగాధారణస్య ఇతరాసాధ్యత్వం చ ఆరణ్యపర్వణి భగీరథం ప్రతి గంగావచనేన దర్శితం. కరిష్యామి మహాభాగ వచస్తే నాత్ర సంశయః వేగం తు మమ దుర్ధార్యం పతంత్యా గగనాచ్యుతం నక్షమస్త్రిషు లోకేషు కశ్చిద్ ధారయితుం నృప అన్యత్ర విబుధశ్రేష్ఠాత్ నీలకంఠాన్ మహేశ్వరాత్ ఇతి. యథోక్తమస్మద్దీక్షితైశ్చ బ్రహ్మతర్కస్తవే గంగాధృతాన భవతా శివపావనీతి నాస్వాదితో మధుర ఇత్యపి కాలకూటః సంరక్షణాయ జగతాం కరుణాతిరేకాత్ కర్మద్వయం కలితమేతదనన్యసాధ్యం ఇతి. భగవచ్చిరస్సంబంధాత్ పవిత్రీభూతాయాః గంగాయాః మాహాత్మ్యం బహుత్ర గీయతే పురాణేషు. అగ్నిపురాణే భగవతః అగ్నేః వచనాని గంగామాహాత్మ్యమాఖ్యాస్యే సేవ్యాసా భుక్తిముక్తిదా యేషాం మధ్యే యాతి గంగా తే దేశా పావనావరాః గంగా తారయతే చోభౌ వంశౌ నిత్యం హి సేవిత చాంద్రాయణ సహస్రాచ్చ గంగాంభః పానముత్తమం గంగాం మాసం తు సంసేవ్య సర్వయజ్ఞ ఫలం లభేత్ సకలాఘ హరీదేవి స్వర్గలోక ప్రదాయిని యావదస్థి చ గంగాయాం తావత్ స్వర్గే సతిష్ఠతి అంధాదయస్తు తాం సేవ్య దేవైర్గచ్చంతి తుల్యతాం దర్శనాత్ స్పర్శనాత్ పానాత్ తథా గంగేతి కీర్తనాత్ పునాతి పుణ్యపురుషాణ్ శతశోథ సహస్రశః ఇతి. నారదపురాణే చ అహో గంగా జగద్ధాత్రి స్నానపానాదిభిర్జగత్ పునాతి పావనీత్యేష ఇతి. గాయత్రీ ఛందసాం మాతా మాతాలోకస్య జాహ్నవి ఉభేతే సర్వపాపానాం నాశకారణతాం గతే ధర్మార్థ కామరూపాణాం ఫలరూపే నిరంజనే సర్వలోకానుగ్రహార్థం ప్రవర్తేతే మహోత్తమే ఇత్యుక్తం. మహాభారతే వనపర్వణి శివస్య గంగాధారణ వృత్తాంతః ప్రస్తుతః. మహారాజో భగీరథః కైలాసం పర్వతం గత్వా తోషయామాస శంకరం గంగావతరణం రాజన్ అయాచత మహీపతిః అగృహ్ణాచ్చ వరం తస్మాత్ గంగాయా ధారణే నృప ఏవమస్త్వితి రాజానం భగవాన్ ప్రత్యభాషత. ధారయిష్యే మహాభాగ గగనాత్ ప్రచ్యుతాం శివాం దివ్యాం దేవనదీం పుణ్యాం త్వత్కృతే నృపసత్తమ ఏవముక్త్వా మహాబాహో హిమవంతముపాగమత్ సంవృతః పార్షదైర్ఘోరైః నానా ప్రహరణోద్యతైః తత్ర స్థిత్వా నరశ్రేష్టం భగీరథమువాచః. ప్రయాచస్వ మహాబాహో శైలరాజసుతాం నదీం పితృణాం పావనార్థం తే తామహం మనుజాధిప పతమానాం సరిశ్రేష్టాం ధారయిష్యే త్రివిష్టపాత్. ఏతచ్చ్రుత్వా వచో రాజా శర్వేణ సముదాహృతం ప్రయతః ప్రణతో భూత్వా గంగాం హి సమచింతయత్. తతః పుణ్యజలారమ్య రాజ్ఞా సమనుచింతిత ఈశానం చ స్థితం దృష్ట్వా గగనాత్ సహసాచ్యుత తాం ప్రచ్యుతామథో దృష్ట్వా దేవాసార్ధం మహర్షిభిః గంధర్వోరగ యక్షాశ్చ సమాజగ్ముర్దిదృక్షవ తతఃపపాత గగనాత్ గంగా హిమవతస్సుత సముద్వాంత మహావార్త మీనగ్రాహ సమాకుల తాండధార హరోరాజన్ గంగాం గగనమేఖలాం లలాటదేశే పతితాం మాలాం ముక్తామయీమివ సాబభూవ విసర్పంతి త్రిధారాజన్ సముద్రగా. గంగాయా ధారణం కృత్వా హరో లోక నమస్కృతః ఇతి. ఏవం క్షిప్రం ముక్తిప్రదాం భగవతీం గంగాం శ్రీమచ్చంకర భగవత్పాదాః ఏవం స్తువంతి. బ్రహ్మాండం ఖండయంతి హరశిరసి జటావల్లిముల్లాసయంతి స్వర్లోకాదాపతంతి కనకగిరిగుహా గండశైలాత్ స్ఖలంతి క్షోణీపృష్ఠే లుఠంతి దురితచయచము నిర్భరం భర్త్సయంతి పాథోధిం పూరయంతి సురనగరసరిత్ పావనీనః పునాతు ఇతి. భగవదాజ్ఞయ భూమౌ ప్రవహంత్యాః గంగాయాః అంశః తదీయే మూర్ధ్న్యేవ నిత్యం వసతి తజ్జలే మజ్జద్భ్యః నితరాం ప్రసీదేద్ భగవాన్ ఇత్యుక్తం శివరహస్యే. ఆచంద్రార్కం వహంతీ త్వం లోకం ప్లవయమాశుచః ఏకాంశేన వసాత్రైవ మన్మూర్ధ్ని కృతకేతన తేన గంగాధరో నామ్నా భవిష్యామి సరిద్వరే స్నాతానాం త్వయి సారూప్యం మమ దాస్యాం యసంశయం. ఇత్యుక్తా శశిశేఖరేణ జగతాం సంపావనే సాసరిత్ శంభోర్మూర్ధ్ని సదైవ వాసమకరోత్ ఇతి. తస్మాదేవ కపర్దీతి వ్యోమకేశ ఇతి చ ఆభ్యాం నామభ్యాం విఖ్యాయతే భగవాన్. కపరః గంగా ప్రవాహః తం దదాతి భగీరథాయ ఇతి కపర్దః జటానాం గ్రంథి విశేషః. కపర్దః అస్య అస్తి ఇతి కపర్దీ. గంగాధారణసమయే వ్యోమవత్ విశాలః జటావలయరూపః కేశః అస్య అస్తి ఇతి వ్యోమకేశః. స్తుతోయం గంగాధరమూర్తిః సుందరమూర్తిస్వామిభిః ద్రావిడీషు గీతాసు. పండ్ భగీరథన్ వేండ ఆర్తవందిళ్యం పునర్గంగై నంగయ్యాళై నిన్ జటైమిసైకరంద తీర్థనే నిండ్రన్ తిరువడియడైందేన్ సెళుంబుళిల్ తిరుప్పుంగూరుళానే ఇతి. పండ్ పురా భగీరథన్ వేండ భగీరథస్య అభ్యర్థనేన ఇత్యర్థః. ఆర్తవందిళ్యం పునర్గంగై నంగయ్యాళై ఆర్త్ ఇచ్ఛయా వందిళ్యుం అవతరత్ పునల్ జలం యస్యాః సా ఆర్తవందిళ్యుం పునల్ సా చ సా గంగై నంగయ్యాళ్. నంగయాళ్ నామ యోషిత్. గంగా ఇతి యోషిత్ నంగయాళ్ గంగై నంగయాళ్ తాం ఆర్తవందిళ్యుం పునర్గంగై నంగయ్యాళై నిన్ జటైమిసైకరంద తీర్థనే నిండ్రన్ తవ తిరువడియడైందేన్ పదకమలం శరణమాగతోస్మి. తిరుప్పుంగూరుళానే నామ తిరుప్పుంగూరితి చిదంబరాత్ సమీపే కించిత్ క్షేత్రం వర్తతే. తత్క్షేత్రస్థితం భగవంతం స్తువంతి సుందరమూర్తిస్వామినః. ఆర్తత్రాణపరాయణస్య భగవాన్ గంగాధరో మే గతిః ఇతి స్తోత్రస్యాస్య ఏకైకస్యాపి శ్లోకస్య చతుర్థః పాదః. ఆర్తత్రాణపరాయణః ఆర్తాః ఆధ్యాత్మికాధిదైవికాధిభౌతికరూపేణ యేన కేనచిత్ వ్యసనేన పీడితాః తేషాం సంరక్షణం ఆర్తత్రాణం. తస్మిన్ పరాయణం ఆసక్తిః యస్య సః అనేన భగవతః భక్తవశ్యత్వం సూచితం. భగవాన్ నిగ్రహానుగ్రహశక్తః శివతత్వరహస్యే నామైతత్ ఇత్థం వ్యాఖ్యాతం నీలకంఠదీక్షితైః. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసశ్రియః జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణ ఇతి విష్ణుపురాణవచనాత్ ఐశ్వర్యాదిగుణషట్కం భగః తద్వాన్ భగవాన్. తత్ర సమగ్రమైశ్వర్యం నామ సర్వవిషయకమైశ్వర్యం. తచ్చ ధ్యేయః సర్వైశ్వర్యసంపన్నః సర్వేశ్వరః శంభురాకాశమధ్యే ఇతి. भूयसृष्ट्वा पतयस्त्वथेशः सर्वाधिपत्यं कुरुते महात्म तमीश्वराणां परमं महेश्वरम् इत्यादि श्रुतिसिद्धं वीर्यं पराक्रमः शरभभैरव वीरभद्राद्यवतार प्रसिद्धः स च नवाओजीयो रुद्रत्वदस्ति इति क्षयद्वीराय प्रभरामहेमतिम् इत्यादि श्रुतिसिद्धः यशः सर्वजनस्तुत्यत्वं तच्च नमश्लोकाय चावसान्याय च विदामदेवं भुवनेशमीड्यं तस्य नाम महद्यशः इत्यादि श्रुतिभिः यं विष्णुरिन्द्रशम्भुश्च ब्रह्मालोकपितामहः स्तुवन्ति विविधैस्तोत्रैः देवदेवं महेश्वरं तमर्चयन्ति ये शश्वत् दुर्गाण्यति तरन्ति ते इत्यादि भारतवचनैश्च प्रसिद्धं श्रीः अम्बिकैव श्रियं लक्ष्मीमौपलामम्बिकां गाम् इति श्रुतेः तद्वत्त्वं च उमासहायं परमेश्वरं प्रभुम् इत्यादि श्रुतिसिद्धं ज्ञानं सर्वविषयकं तच्च यः सर्वज्ञः सर्ववित् सविश्वकृद्विश्वविदात्मयोनिः इत्यादि श्रुतिसिद्धं वैराग्यं सर्वत्र निःस्पृहता तच्च सर्वत्र औदासीन्यप्रतिपादिकाभिः न तस्य कार्यं करणं न विद्यते इत्यादि श्रुतिभिः ज्ञानं विरागतैश्वर्यं तपःसत्यं क्षमाधृतिः स्रष्टृत्वमात्मसम्बोधः ह्यधिष्ठातृत्वमेव च अव्ययानि दशैतानि नित्यं तिष्ठन्ति शङ्करे इति स्मृतिभिश्च सिद्धम् इति सः भगवान् इत्यनेन तस्य इतरासाध्यकर्मकरत्वं सूचितं गतिः गन्तव्या परा देवता मे गतिः इति इमे पदे दीक्षितेन्द्राणामेव वचोभिः व्याकरोमि तद्दासभूतैः सर्वैरस्माभिः अनन्यशरणतया तमेव प्रतिपद्य तदनुज्ञया तदाराधनरूपाण्येव सर्वाणि कर्माणि कर्तव्यानीत्यवबुध्य तथैव तं प्रपद्य तदाराधनरूपाण्येव सर्वाणि कर्माणि अस्माभिरनुष्ठेयानि इति पूर्वोत्तरमीमांसावादनक्षत्रमालायां गौरोऽहमित्यादि प्रतीत्यविषयत्वशङ्कानिरासार्थान्तर्यामिशक्तिवादे पञ्चम्यां कक्ष्यायामुक्तं गङ्गाधराष्टकस्य श्लोकानां सर्वेषामपि आद्येषु त्रिषु पादेषु येन केनचिद् रूपेण आपन्नाम् आर्तिमापद्यमानाः ये केचिद् भक्ताः तत्तदार्तिनाशार्थं भगवन्तं तं शरणीकृत्य सौख्यमापुः इति निगदितम् इह जन्मनि जन्मान्तरे च शास्त्रतः गुरुतश्च भगवत्तत्त्वं शृण्वन्तः शुद्धात्मानः सगुणमीश्वरं सर्वार्थदं प्रपद्यन्ते ते च भगवद्भजनपराः सुकृतिनः चतुर्विधाः प्रोक्ताः चतुर्विधा भजन्ते मां जनाः सुकृतिनोऽर्जुन आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ इति अनेन स्तोत्रेण पूर्वोत्तरमीमांसावादनक्षत्रमालायां गौरोऽहमित्यादि प्रतीत्यविषयत्वशङ्कानिरासार्थान्तर्यामिशक्तिवादे सप्तम्यां कक्ष्यायां दीक्षितेन्द्रोक्तरीत्या शरणागतिरूपायाः प्रपत्तेः मुक्तिरेव फलं न भवति इति स्फुटमवगम्यते शास्त्राचार्योपदेशसंस्कृतस्वस्वप्रज्ञानुरूपेण तत्तत्फलार्थिनः जनाः ज्ञानयोगेन वा कर्मयोगेन वा अन्यथा वा येन केन प्रकारेण भगवन्तमुपासते तत्तत्साधननिष्ठांस्तानुपासकान् तथैव तत्तत्फलप्रदानार्थं प्रत्यक्षीभूय अनुगृह्णाति यादृशी भावना यस्य सिद्धिर्भवति तादृशी इति नियमात् स्वस्वप्रज्ञाबलेन परिगृहीतवस्तूपासनानुरूपेणैव शरणागतेः फलं सिध्यतीति भावः तत्र शिवपुराणान्तर्गतायां शतरुद्रसंहितायां भगवान् इत्थं प्रतिजानीते गतो मच्छरणय्यस्तु तस्य दुःखं क्षयं गतं मत्प्रियशरणापन्नः प्राणेभ्योऽपि न संशयः इति गङ्गाधराष्टकस्य प्रथमे श्लोके ಸಮುದ್ರಮಥುನ ಸಮಯೇ ಹಾಲಾಹಲ ವಿಷಪ್ರಸರಣ ರೂಪಾಂ ಆರ್ತಿಮಾಪದ್ಯಮಾನಾನಾಂ ಬ್ರಹ್ಮಾದಿದೇವಾನಾಂ ಆರ್ತಿಹಂತಾರಂ ತದ್ವಿಷಾಶಿನಂ ಭಗವಂತಂ ನೀಲಕಂಠಂ ಸ್ತುವಂತಿ ದೀಕ್ಷಿತೇಂದ್ರಾಃ. ದ್ವಿತೀಯೇ ಶ್ಲೋಕೆ ಪಿತ್ರೋಃ ದಾರಿದ್ರ್ಯವಶಾತ್ ಪೇಯಕ್ಷೀರಾಲಾಭರೂಪಾಂ ಆರ್ತಿಮಾಪದ್ಯಮಾನಸ್ಯ ವ್ಯಾಘ್ರಪಾದಸೂನೋಃ ಉಪಮನ್ಯೋರಾರ್ತಿಹಂತಾರಂ ತದಿಷ್ಟಪ್ರದಂ ಭಗವಂತಂ. ತೃತೀಯೇ ಶ್ಲೋಕೆ ಪ್ರಥಮದ್ವಿತೀಯಾಭ್ಯಾಂ ಪಾದಾಭ್ಯಾಂ ಯಮದೇವತರ್ಜನರೂಪಾಂ ಆರ್ತಿಮಾಪದ್ಯಮಾನಸ್ಯ ಮಾರ್ಕಂಡೇಯಸ್ಯ ಮುನೇಃ ಆರ್ತಿಹಂತಾರಂ ಮೃತ್ಯುಂಜಯಂ. ತೃತೀಯೇನ ಪಾದೇನ ದೈತ್ಯಾನಾಂ ಬಲಪರಾಕ್ರಮವರ್ಧನರೂಪಾಂ ಆರ್ತಿಮಾಪದ್ಯಮಾನಸ್ಯ ಭಗವತೋ ನಾರಾಯಣಸ್ಯ ಚಾರ್ತಿಹಂತಾರಂ ತಸ್ಯ ವಿಜಯಪ್ರಾಪ್ತ್ಯರ್ಥಂ ತಸ್ಮೈ ಸುದರ್ಶನಚಕ್ರಂ ದದತ್ತಂ ಭಗವಂತಂ ಹರೀಶ್ವರಂ. ಚತುರ್ಥೇ ಶ್ಲೋಕೆ ಸ್ವಪುತ್ರಸ್ಯ ಅಭಿಮನ್ಯೋಃ ಮೃತ್ಯುರೂಪಾಂ ಆರ್ತಿಮಾಪದ್ಯಮಾನಸ್ಯ ಅರ್ಜುನಸ್ಯ ಆರ್ತಿಹಂತಾರಂ ಭಾರತಯುದ್ಧೇ ತಸ್ಯ ವಿಜಯಪ್ರಾಪ್ತ್ಯರ್ಥಂ ತಸ್ಮೈ ಪಾಶುಪತಾಖ್ಯಮಸ್ತ್ರಂ ದದತಂ. ಪಂಚಮೇ ಸ್ವಬಾಂಧವೈಃ ಶಿವಾಲಯೇ ಭಗವದರ್ಚಾಪೂಜಾ ಕೈಂಕರ್ಯ ಹರಣರೂಪಾಂ ಆರ್ತಿಮಾಪದ್ಯಮಾನಸ್ಯ ದ್ರವಿಡೇಷು ಜಾತಸ್ಯ ಕಸ್ಯಚಿತ್ ಬ್ರಾಹ್ಮಣವಟೋಃ ಆರ್ತಿಹಂತಾರಂ. ತಿರುವಿರಿಂಚಿಪುರಕ್ಷೇತ್ರಸ್ಥಿತಂ ಭಗವಂತಂ ಮಾರ್ಗಸಹಾಯಂ. ಷಷ್ಠೆ ತ್ರಿಪುರಾಸುರತರ್ಜನರೂಪಾಂ ಆರ್ತಿಮಾಪದ್ಯಮಾನಾನಾಂ ಇಂದ್ರಾದಿದೇವಾನಾಂ ಆರ್ತಿಹಂತಾರಂ ತ್ರಿಪುರಘ್ನಂ. ಸಪ್ತಮೇ ಶ್ಲೋಕೆ ದೀಕ್ಷಿತೇಂದ್ರಾಣಾಂ ಆಶಯಃ ನ ಸ್ಫುಟಮವಗಮ್ಯತೆ ಶ್ರೌತಸ್ಮಾರ್ತಾದ್ವೈದಿಕಪಥಾತ್ ಪತನರೂಪಾಂ ಆರ್ತಿಮಾಪದ್ಯಮಾನಸ್ಯ ಕಸ್ಯ ಭಕ್ತಸ್ಯ ಆರ್ತಿಂ ಅಪರಾಧಕ್ಷಮಾಪನೇನ ಭಗವಾನ್ ಜಘಾನ ಇತ್ಯನ್ವೇಷ್ಟವ್ಯಂ. ಅಷ್ಟಮೇ ಶ್ಲೋಕೆ ಗಂಗಾ ಸ್ರಾವಸಂರೋಧನರೂಪಾಂ ಆರ್ತಿಮಾಪದ್ಯಮಾನಸ್ಯ ಭಗೀರಥಸ್ಯ ಆರ್ತಿಹಂತಾರಂ ಗಂಗಾಧರಂ ಚ ದೇವಂ ಸ್ತುವಂತಿ ದೀಕ್ಷಿತೇಂದ್ರಾಃ. ಕಸ್ಮಿನ್ ಸಮಯೇ ಸ್ತೋತ್ರಮೇತತ್ ದೀಕ್ಷಿತೇಂದ್ರೈಃ ರಚಿತಂ ಇತಿ ಕಿಂಚಿದ್ ವಕ್ತುಮಿಚ್ಛಾಮಿ. ವೇಲೂರ್ಪುರೆ ಚಿನ್ನಬೊಮ್ಮನಾಯಕರಾಜಸ್ಯ ಸಭಾಧ್ಯಕ್ಷತಾಂ ಅಂಗೀಕೃತ್ಯ ನಿವಸಂತಃ ಆಸನ್ ದೀಕ್ಷಿತೇಂದ್ರಾಃ. ತದಾನೀಂ ರಾಜ್ಞಃ ಸದಸಿ ನೀಲಕಂಠಶಬ್ದಾರ್ಥ ವಿಚಾರಃ ಪ್ರಾವರ್ತಿಷ್ಟ. ತತ್ರೋಚ್ಯತೆ ಕೆವಿ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಶಾಸ್ತ್ರಿಭಿಃ ಶ್ರೀಮದಪ್ಪಯ್ಯ ದೀಕ್ಷಿತೇಂದ್ರ ವಿಜಯೇ ಚತುರ್ಥೇ ತರಂಗೆ. ತದಾ ದೀಕ್ಷಿತೇಂದ್ರಾಃ ಕಾಲಕೂಟೋಪದೃತ ಸಕಲ ನಿಲಿಂಪ ಶರಣೀಕೃತಸ್ಯ ಸದಾಶಿವಸ್ಯ ವಿಭೂತಿ ಪ್ರತಿಪಾದಕಂ ಭಾಗವತ ಶ್ಲೋಕಂ ವಾಂಗ್ಮುಖ ಪುರಸ್ಸರಂ ನ್ಯರೂಪಯನ್ ತದುಗ್ರವೇಗಂ ದಿಶಿ ದಿಶ್ಯುಪರ್ಯಧೋ ವಿಸರ್ಪದುತ್ಸರ್ಪದ ಸಹ್ಯವೀರ್ಯಂ ಭೀತಾ ಪ್ರಜಾ ದುದ್ರುವುರಂಗಸೇಶ್ವರಾಃ ಅರಕ್ಷ್ಯಮಾಣಾ ಶರಣಂ ಸದಾಶಿವಂ ಇತಿ. ಅಯಂ ಶ್ಲೋಕಃ ಶ್ರೀಮದ್ಭಾಗವತಸ್ಯ ಅಷ್ಟಮೇ ಸ್ಕಂಧೆ ಸಪ್ತಮೇ ಅಧ್ಯಾಯೇ ಉಕ್ತಃ. ಪೂರ್ವೋತ್ತರಮೀಮಾಂಸಾವಾದನಕ್ಷತ್ರಮಾಲಾಯಾಂ ಗೌರೋಹಮಿತ್ಯಾದಿ ಪ್ರತೀತ್ಯವಿಷಯತ್ವಶಂಕಾನಿರಾಸಾರ್ಥಾಂತರ್ಯಾಮಿಶಕ್ತಿವಾದೆ ಸಪ್ತಮ್ಯಾಂ ಕಕ್ಷ್ಯಾಯಾಂ ಅಯಂ ಶ್ಲೋಕಃ ದೀಕ್ಷಿತೇಂದ್ರೈಃ ಆಮ್ನಾತಃ. ತ್ರಿಮೂರ್ತ್ಯುತ್ತೀರ್ಣ ನಿಸ್ತ್ರೈಗುಣ್ಯ ಶಿವಾಭಿಧಾನ ಪರಬ್ರಹ್ಮರೂಪ ಪರಮಾತ್ಮತತ್ವತಯ ತಸ್ಯ ಕೈಲಾಸವಾಸಿನಃ ಶ್ರೀಕಂಠಸ್ಯ ರುದ್ರಸ್ಯ ಶಿವವಿಭೂತಿ ವಿಶೇಷಸ್ಯ ಪ್ರಜಾಪತಿಭಿಃ ಕೃತೇ ಸ್ತೋತ್ರೇ ಕಾಲಕೂಟ ಸಂಹರಣಮಿದಂ ಬ್ರಹ್ಮಾದೀನಾಮಪ್ಯಸಾಧ್ಯಂ ಅತಃ ತ್ವದೇಕಶರಣಾಃ ವಯಮಾಗತಾಃ ಇತಿ ಜ್ಞಾಪಯಿತುಮುಕ್ತಮಿತಿ. ಕಿಂಚ ನತೇಗಿರಿತ್ರಾಖಿಲಲೋಕಪಾಲ ವಿರಿಂಚಿ ವೈಕುಂಠ ಸುರೇಂದ್ರಗಮ್ಯಂ ಜ್ಯೋತಿಃ ಪರಂ ಯತ್ರ ರಜಸ್ತಮಶ್ಚ ಸತ್ವನ್ನ ಯತ್ ಬ್ರಹ್ಮನಿರಸ್ತಭೇದಂ ಇತಿ. ಅತ್ರ ಹಿ ಗುಣವಿಶೇಷೋಪಾಧಿಕ ಬ್ರಹ್ಮವಿಷ್ಣುರುದ್ರಭೇದರಹಿತಂ ತತ್ಸಮಷ್ಟಿರೂಪಂ ಪರಮಶಿವಾತ್ಮಕಮುಚ್ಯತೆ. ಶ್ರುತಿಶ್ಚ ನಮೋ ನೀಲಗ್ರೀವಾಯ ಶಿತಿಕಂಠಾಯ ಚ ಇತ್ಯಪರಂ ಚ. ದೇವಿ ಭಾಗವತೆ ಗ್ರೀವಾಂ ಜಗ್ರಾಹ ಜನನಿ ಲೋಕಾನಾಂ ಹಿತಮಿಚ್ಛತಿ ನೀಲಗ್ರೀವಾ ತದಾ ಜಾತ ನೀಲಗ್ರೀವಸ್ತತೋಭವತ್ ಇತಿ. ತದಾ ವೈಷ್ಣವಾಗ್ರಣೀ ತಾತಾಚಾರ್ಯಃ ಸ್ವಧಾಪಿತ ವಿಷತೀರ್ಥಪಾನೇನಾಪಿ ಸ್ವಸ್ಥಾಂಸ್ತಾನ್ ದೀಕ್ಷಿತೇಂದ್ರಾನ್ ಅವಗಚ್ಛನ್ನಪಿ ದೈವಚೋದಿತಃ ಸೋಪಹಾಸಮೇವ ಮಾಹ भो नीलकण्ठोपासकाः कालकूटभक्षणेनापि सुखितः भूतेशः यदि सर्वदेवतामूर्धन्यः तर्हि तत्पारम्यनिरूपणपराणां भवतामपि तथाचरणं किमु सुशकम् इति तदवहेलनवचनमपि बहुमानयन्तस्ते मखीन्द्राः तदनुक्षणमेव कः संशयः इति प्रत्याहुः। सद्य एव स ताताचार्यः सज्जितपूर्वं गरं सदसि समानिनाय तदा दीक्षितेन्द्राः वारयन्तमपि नरेन्द्रं समाधाय करतलेन तदानीतं गरलमादाय शिवमन्तर्निध्याय रसखण्डं बालक इव जग्ध्वा शिवमहिमकलिकास्तवादीन् कांश्चन ग्रन्थान् जग्रन्थुः। अथ सर्वेऽपि नूनमेते लोकानुग्रहायावतीर्णाः नीलकण्ठ एव इति मन्वानाः विसिष्मिरे। अत्र आदिशब्देन शिखरिणीमाला ब्रह्मतर्कस्तवः पञ्चरत्नस्तुतिः निग्रहाष्टकं च एते स्तोत्रग्रन्थाः ग्राह्याः इति मम ऊहः। अनेन भाषणमिदं समापयामि। हरन्।

0: ఓం నమశివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ శైవం డాట్ ఆర్ రేడియో, ది సైజ్ ఆఫ్ అవర్ ఆడియో కలెక్షన్ కంటిన్యూస్ టు గ్రో డే బై డే. వి నౌ హోస్ట్ మోర్ దాన్ 25,000 ఆడియో రికార్డింగ్స్. ఇన్ ఆర్డర్ టు మేక్ దీస్ ఎక్స్టెన్సివ్ రిసోర్సెస్ మోర్ యాక్సెసిబుల్ అండ్ బెనిఫిషియల్ టు అవర్ రేడియో లిజనర్స్, వీ హ్యావ్ రీఆర్గనైజ్డ్ అవర్ ప్రోగ్రామ్ షెడ్యూల్. తిరుమురై మ్యూజిక్ అండ్ తిరుమురై డిస్కోర్సెస్ విల్ బి బ్రాడ్కాస్ట్ ఆన్ తిరునెరియ తమిళోసై. ఫిలాసఫికల్ డిస్కోర్సెస్ అండ్ పెరియ పురాణం లెక్చర్స్ ఇన్ తమిళ్ విల్ బి బ్రాడ్కాస్ట్ ఆన్ శివతత్వం. ప్రోగ్రామ్స్ ఇన్ లాంగ్వేజెస్ అదర్ దాన్ తమిళ్ విల్ బి బ్రాడ్కాస్ట్ ఆన్ శైవలహరి. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దీస్ చేంజెస్ దేర్ విల్ బి సమ్ అడ్జస్ట్మెంట్స్ టు ప్రోగ్రామ్ టైమింగ్స్. వీ ట్రస్ట్ దట్ యూ విల్ కైండ్లీ యాక్సెప్ట్ దీస్ షెడ్యూల్ చేంజెస్ విత్ అండర్స్టాండింగ్ అండ్ పేషెన్స్. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
1: Shaivam.org in aanmeega anbargalukku vanakkam. Neengal aduthathaga kekkirukkum nigalchi Siva Keerthanaigal. Paadi iruppavar ML Vasanthakumari avargal. Om Namah Shivaya.

అగలింగం పరగతమందోమితలింగం కారకతయో రూపవాయులింగం పవపని మమ పవగమగవని పవపమగతమగపమని పదని పమగం పవని పని మపగమగపమని పదని సగతని పదని పవగమగం గగగమగపమని పవసగతని సదపని పవపమగం పదని పవగమగపమని పవ

0: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
1: దాన్ని ఏ విధంగా తీర్చుకుంటే పోతుంది? అందుకే ధర్మ సమ్మతమైనటువంటివి, ధర్మం అంటే హద్దు కట్ట ఆనకట్ట ధర్మం అంటే. అంతేగాని మనం ఏం చేస్తాం? ఇష్టానుసారం మనసు పోతుంది అంటే కట్ట వేయవలసిందే. సముద్రుడు కూడా చర్యలు కట్ట దాటడు, అవునా లేదా? ప్రతిదానికి సృష్టిలో ధర్మ వ్యవస్థ ఉన్నట్టే నీ లోపల ఉప్పొంగుతున్న ఉద్రేకాలకు కూడా నువ్వు వివేకము, వేదము, శాస్త్రము చెప్తున్న ధర్మములనే ఆనకట్టలు కట్టుకుంటే ఆ ఉద్రేకం నేను సవ్యంగా తీసుకువెళ్లి ఈశ్వర చైతన్యాన్ని అర్థం చేసుకున్నట్టుగా చేస్తుంది. అందుకే మన వాళ్ళు ఏం చేశారంటే ఈ మోహం అనే దాన్ని కూడా వ్యవస్థ చేసి, దాన్ని నిబద్ధం చేసి ఏకపత్ని వ్రతం, పాతివ్రత్యం ఇవి నిబద్ధం చేసి కుటుంబం వ్యవస్థ, చక్కగా దాని నుంచి సమాజం, ఈ చక్కటి వ్యవస్థని ఏర్పాటు చేసి కామక్రోధాలను కూడా వ్యవస్థీకరించి మానవ సమాజాన్ని ఒక ఉన్నతమైన నాగరిక స్థాయికి తీసుకువెళ్ళిపోయారు. వీళ్ళందరూ గృత్సేభ్య, వాళ్ళందరి రూపంలో ఉన్నటువంటి వాడు గృత్సపతిభ్యశ్చ. ఇది గొప్ప మాట అండి, గృత్సపతుల రూపంలో ఉన్నవాటండి. అంటే లంపటాలున్న వాళ్లలో లంపటంగా ఉన్నవాడు ఈశ్వరుడే, అయినా ఆ లంపటాలు ఆయనకు అంటకుండా ఉన్నవాడు అని కూడా అర్థం. అందుకే పతి అనే మాట ఇక్కడ గొప్ప విశేషం. ఇక్కడ వచ్చేవన్నీ కూడా సమూహ వాచకం చెప్తాడు, పతివాచకం చెప్తాడు. దీని అర్థం ఏంటంటే ప్రతి వారిలో ఉన్న పతి మాత్రం అంటాడు, ఆయన లేకపోతే ఇది ఉండదు. అది విశేషం. అసలు పతి లేకపోతే మోహము ఉండదు, ఏమి ఉండదు, ఒట్టి బాడీ. ఆ బాడీని కూడా మిగల్చం, అంతే కదా. లోపల పతి ఉంటేనే మోహమో కామమో క్రోధమో ఏదో ఒక చైతన్యం వెలగబడుతుంది ఈ శరీరంలో. ఇంత వెలగబెట్టడానికి ఆయన వెలగబెట్టిస్తున్నవాడు మాత్రం పతి అయి ఉన్నాడు. దీన్ని పంపిస్తూ కంట్రోల్ చేస్తూ దీనికి అంటకుండా ఉన్నాడు. ఆయన నువ్వు పట్టుకుని, స్వామి నీ చేతిలో ఉంది ఈ పాశం పశుపతి, ఇది నన్ను అటు ఇటు పడేయకుండా సవ్యంగా చూడవయ్యా అని వేడుకోవాలి. అందుకే గృత్సపతిభ్యశ్చ అనే మాటే జీవరూపంలో గృత్సేభ్య, ఈశ్వర రూపంలో గృత్సపతిభ్య. ఈ రెండు చైతన్యం కూడా ఎలా ఉన్నదో ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ విధంగా ఈశ్వర చైతన్య విన్యాసం ఇక్కడ ప్రతి నామంలో మనం దర్శిస్తూ ఉంటే, దీనికి వైదిక ప్రమాణంలో శాస్త్ర సమ్మతమైన భాష్యం ఎలా ఇచ్చారంటే శాఖాచంద్రవత్ అన్నారు. ఇక్కడ శాఖాచంద్రవత్ అంటే చంద్రుడు ఎక్కడ ఉదయిస్తున్నాడు అని అడిగారు ఎవరు, పసిపిల్లవాడికి చందమామ ఎక్కడున్నాడో చూపించాలి. చూపించినప్పుడు ఆ మేడ మీదకి తల్లి తీసుకెళ్లి, చందమామను చూడు, చందమామను చూడు, ఎక్కడున్నాడమ్మా, అదిగో మామిడి చెట్టు చూశావు కదా, ఆ మామిడి చెట్టు కొమ్మ మీద చందమామ ఉన్నాడు అంటే భలే భలే అని చప్పట్లు కొట్టాడు వాడు. అబద్ధమా ఇది? మన అబ్బాయి కాదండి అంటాం, కాదా, మామిడి చెట్టు కొమ్మ మీద చందమామ లేడా, కనిపిస్తోందే, లేడని ఎలా అంటాం? కనుక కనిపిస్తుంది, మామిడి చెట్టు కొమ్మ మీద ఉన్నట్టే కనిపిస్తుంది. వాడు ఎదిగిన తర్వాత తెలుసుకుంటాడు ఆకాశం మీద ఉందని. అలాగే ప్రతి జీవరూప చైతన్యంగా కనిపిస్తున్నప్పటికీ ఈశ్వరుడు తద్యతీతమై ఉన్నవాడు ఆయనే అనే ఎరుక కలవాలి. అందుకే గృత్సేభ్య గృత్సపతిభ్యష్టమో నమః అనే విషయాన్ని ఇక్కడ అంత అందంగా చెప్తున్నాడు. సృష్టిలో కనబడే వీటి అన్నిటి యందు మోహాదుల రూపంలో వ్యాపించి ఉన్న పరమేశ్వరుడు వాటికి అతీతుడై కూడా భాషిస్తూ ఉన్నాడు అని వివరించి, ఇక్కడ గృత్సేభ్య అనే మాటకి లంపటులు అనే అర్థంతో పాటు మరొక అర్థం ఉంది, సర్వసమర్థత కలిగిన బుద్ధి నైపుణ్యం కలవారు అని కూడా. ఈ రెండు నిఘంటువుల ప్రకారంగా మనకు దొరికే అర్థములే. కానీ గృత్సేభ్య అంటే చక్కని బుద్ధి కలవారు, చక్కని బుద్ధి కలవారు అంటే తెలివైన వాళ్ళు, మేధావులు, వాళ్ల రూపంలో ఉన్నటువంటి వాడు అనే అర్థాన్ని కూడా గ్రహించవచ్చు. నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చవో నమః. ఎప్పుడైతే మోహం అనేది వచ్చిందో, నేను నాది అనేది ఏర్పడిందో, వెంటనే ఏం చేరుతాయి? గుంపులు చేరుతాయి, అవునా లేదా అండి? ముందు నేను నాది అనుకుంటే గుంపులు చేరుతాయి. ఈ గుంపులు మనం ఎందుకు చేర్చుకున్నాం? జీవన నిర్వహణకై అవసరాలు. ఇవన్నీ కూడా జీవితం ఒక్కడి వల్ల ఏది సాగదు. మన అలుబిడ్డలు మాయ, అన్నదమ్ములు మాయ అని మాట్లాడుతూ పాటలు పాడుతూ ఉంటాం, కానీ వాళ్ళిద్దరూ లేకపోతే ఆ పాట పడడానికి తిండి పెట్టే వాళ్ళు కూడా ఉండరు. కనుక జగత్తంతా మాయా మాయా అని తిట్టిపారేయడం కాదు, ఒకటి లేకపోతే ఒకటి ఉండదు జగత్తులో. అందుకు ఆ రూపంలో నన్ను రుద్రుడు ఆదుకున్నట్టున్నాడు, ఈ రూపంలో రుద్రుడు ఆదుకుంటున్నాడు. అందుకు ప్రతి వారి రూపంలో ఉన్న రుద్రుడిని తలంచుకుంటూ ఉంటే ఏకం అనే దాని నుంచి అనేకం ఎలా కలుగుతున్నాయో చూడండి. మళ్ళీ అనేకంలోంచి ఏకాన్ని ఎలా చూడగలవో మీరు ఆలోచించండి. ఇది మానవ సమాజం. ఇక్కడ ఇంతమంది మానవ సమాజం గుమికూడి ఉన్నది. ఇది బాగుంది కదా అని ఏ సర్ప సమాజమో వస్తే ఒక్క మానవుడు మిగిలి కదా ఇక్కడ. కారణం వాటిదొక ప్రాంతం, వాటిదొక సమూహం. కనుక ప్రతి సమూహంలోని కూడాను ఒక ఏక స్వభావం, ఒక చైతన్యం వ్యాపించి ఉంటుంది. అదే సమూహాన్ని చేర్చుకోగలదు, అది విశేషం. ఒక చీమ, ఒక రెండు చీమలు ఉంటే 100 చీమలు జమకూడుతున్నాయి. ఎలా వస్తున్నాయండి? ఈ వ్రాత అనే లక్షణం, వ్రాత అంటే సమూహము అని అర్థం. నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యః. సమూహముల రూపములో ఉన్న రుద్రునికి నమస్కారం, సమూహములకు ప్రభువైన రుద్రునికి నమస్కారం. ఎంత గొప్ప మాటలండి ఇవన్నీ కూడా. ఇవి చూస్తే ఈ సమూహములు చూడండి, చెట్లు ఒక రకమైన చెట్టును వేస్తే చాలు, అదే లక్షణం కలిగిన చెట్లన్నీ గుంపులు గుంపులు గుంపులు గుంపులుగా అక్కడ తయారవుతున్నాయి. అంటే ఆ చెట్టు కూడా తన స్వభావంతో ఉన్న వాళ్లే, తన చుట్టూ ఉండాలని తనను తానే విస్తరింపజేసుకున్న లక్షణం దానిలో ఉంది, వ్రాత లక్షణం. అలాగే ఒక చీమ, రెండు చీమలు, ఎన్ని చీమలు గుంపులు తయారై వెళతాయి, మేకల మందలు. అలాగే ప్రతిదానికి మందలు మందలు మందలు. ఈ మందలన్నీ చూస్తూ ఉంటే ఈ మందలన్నీ నడిపేవాడు కూడా ఉన్నాడు. అసలు వీళ్ళందరినీ ఒక దగ్గర అసెంబుల్ చేసి ఆ సమూహాలను ఒక దగ్గర ఎవడండి చేర్చాడు? ఈ సమూహములలో ఉండే నాది నేను ఒకే లక్షణం ఉన్నవాళ్ళం అనే ఒక చైతన్యపూర్వమైన ఏకభావం కదా చేర్చింది. ఆ ఏకభావమై వీళ్ళందరి యందు ఏది వ్యాపించి ఉందో అతడు వ్రాతపతిభ్యః, అది విశేషం. అలాంటి రూపంలో ఉన్నటువంటి వాడు. అందుకే ఆవుల మందలన్నీ ఉన్నాయంటే మందల కాపరి ఒకడు ఉన్నాడని తెలుసుకో, అతడే గోపాలకుడు. అలాగే ప్రతి సమూహమునకు ఒక పాలకుడున్నాడు. ఈ సమూహములు నానా జాతుల వారు అని అర్థం. అందుకే వ్రాతేభ్య వ్రాతపతిభ్యశ్చవో నమః అని. ఇలాంటివి మనకు అనేకం, అంటే తమని తాము పోషించుకోవడానికి గుంపులుగా తయారయ్యే వాళ్ళు ఉన్నారు లోకంలో. మీరు పరిశీలించండి, ఇది అనాదిగా ఉన్నటువంటివి. మానవ సమాజ నిర్మాణం ఎలా జరిగింది? ఈ సమాజంలో ఒకే రుచి కలిగిన వాళ్ళు, ఒకే అభిరుచి కలిగిన వాళ్ళు ఒక చోట గుమికూడడం, ఒకరినొకరు రక్షించుకోవడం. మనందరం ఇళ్లు కట్టుకుని ఊరు తయారు చేసుకున్నాం, తద్వారా అందరూ రక్షణ కల్పించుకుంటూ ఉన్నాం. ఈ సమూహం అనే వ్రాత లక్షణం మనలో లేకపోతే మనకు ఆ బుద్ధి పుట్టదు, ఆ వ్యవస్థే రాదు, అవునా లేదా? అదే లేకపోయింటే అడవుల్లో తిరుగుతూ ఏ జంతువుల చేతో తిరబడుతూ కాలక్షేపం చేసేవాళ్ళు. వ్రాతేభ్య అనే లక్షణం వ్యాపించి ఉంది గనక చీమలు మొదలుకొని మన వరకు అందరిలోనూ ఉంది. ఇదేదో మానవుడి ఘనతన మాత్రమే అనుకోవద్దు. మానవుడు బుద్ధిజీవి, వాడు ఎదిగాడు, సమాజములు తయారు చేసుకున్నాడు, అంతో అభివృద్ధి సాధించాడు. అయ్యా, ఈ సమాజాన్ని మించిన బ్రెయిన్తో అంత సమూహంతో చీమల వ్రాతము కూడా తిరుగుతుంది అక్కడ. వాటికి గొప్ప సమాజం ఉంది, వాటిలో కూడా వ్రాతపతులున్నాయి, అవునా లేదా? రాణి చీమ, లేబర్ చీమ, క్లర్కుల చీమ, అకౌంటెంట్ చీమ, ఇవన్నీ ఉన్నాయట అక్కడ. చీమల గురించి పుస్తకాలు కూడా వచ్చాయి. అలా ఎలకలు పేటికి వాటికి. ఇలాగా ప్రతి దానికి ఏ ఐక్యత వల్ల సమూహం ఏర్పడుతుందో ఆ ఐక్యతే దానికి పతిత్వమై నడుపుతూ ఉంటుంది. అందుకే సమూహముల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం, సమూహములకు పతి అయిన రుద్రునికి నమస్కారం. కొందరు సంచార జీవనంలో తిరుగుతూ ఉంటారు, వాళ్ళందరూ ఒకే వేషం, ఒకే భాష, ఒకే లక్షణం. యాత్రికులు గుంపులు, ఈ గుంపులు కట్టే లక్షణం, గుంపులు నడిపేవాడే లక్షణం ఈశ్వరుని చైతన్యం చేత ఉన్నటువంటివే. ఈ గుంపులన్నీ కూడా నా పట్ల శుభము కలిగి శుభము కలిగించుగాక నమస్కరించడానికి వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చవో నమః అన్నారు. అయితే గుంపు అని ఒక వాచకంగా చెప్పేశాం కానీ గుంపుల్లో గుంపులు ఉన్నాయండి. మనిషిలో ఎన్నెన్ని భిన్నత్వాలు ఉన్నాయో అది అందం. అది చెట్లు అని ఒక మాట్లాడేస్తాం అందమే, కానీ చెట్లలో వెరైటీలు ఇంకెంత ఉందండి. గులాబీ తోట, ఒకే గులాబీ పెంచండి, ఆ ఏముందండి అల్ల తోట చూసాం, బోల్డ్ వెరైటీస్ ఆఫ్ గులాబీలు ఎంతో బాగున్నాయి. ఆ భిన్నత్వంలో ఉన్న సౌందర్యం ఉంటుంది, అనేక రకములైన గులాబీలు. అలాగే జగత్ అనే ఒక పెద్ద తోటలో అనేక రకములైన సౌందర్యాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఒక మాలి ఉన్నాడు. ఆ మాలిని తెరుచుకుంటే గులాబీలన్నీ ఒకటైపోనక్కర్లే. ఆ మాలి చైతన్యమే వీటన్నిటినీ నడుపుతుందని తెలిస్తే ఒకదాన్నొకటి దెబ్బలాడుకోకుండా ఉంటే ఆ సమత్వం చెప్పింది భారతీయ సంస్కృతి, అది విశేషం. సమత్వం తెలియజేసేటువంటిది వేదాంత విషయం అటుంచుదాం. సమత్వ దృక్పథం అంటే ఏంటో అర్థం చేసుకోండి. భిన్నత్వంలో ఏకత్వ దర్శనం అని ఇప్పుడు ఏ నినాదాలు చేస్తున్నామో ఆ నినాదాలు మన వేదం ఏనాడో చెప్పింది అర్థం చేసుకోవాల్సింది. వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చవో నమః. నువ్వు ఎన్ని నీ సౌకర్యం కోసం ఎన్ని సమూహాలుగా విభజింపబడ్డా ఏకంగా ఉన్న ఒక చైతన్యాన్ని తెలుసుకో. స్త్రీ సమాజం, పురుష సమాజం, స్త్రీ మహిళా అభ్యుదయ సంఘం, పురుషాభ్యుదయ సంఘాలు పాపం లేవు అంటే వీడికి అభ్యుదయం అక్కర్లేదు, వాళ్ళకి ఆల్రెడీ అభ్యుదయం అయిపోయారు. మొత్తానికి మహిళాభ్యుదయ సంఘం, ఏం మానవాభ్యుదయ సంఘాలు లేవా? మహిళాభ్యుదయం అంటే అదొక సమూహం, వాళ్ళకు కావలసిన కొన్ని అవసరాలున్నాయి, వాళ్ళకు కావలసిన కొన్ని లక్ష్యాలున్నాయి, అవి సాధించడానికి వాళ్ళు సమూహంగా ఏర్పడ్డారు. అలా ఎవరికి వాళ్ళు సమూహంగా ఏర్పడ్డారు. ఈ సమూహాలు మరో సమూహాల మీద పడి నాశనం చేయడానికి ఏర్పడినవి కావు, ఆ సమూహములకు ఉన్నటువంటి ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి ఏర్పడినటువంటివి. అందుకే ఒక గుంపు మరో గుంపుని దెబ్బతీయకుండా వారిని వారు కాపాడుకోవడానికి సంఘాలు ఏర్పడాలి, కానీ పోరాటాల కోసం సంఘాలు కావు. ఇది విశేషం. కనుక సంఘములు సమూహములు అనేటువంటిది ఈశ్వర చైతన్య లక్షణ విశేషంగా గమనించినప్పుడు వీటి మధ్య కూడా ఐక్యత్వాన్ని మనం చూడగలం. ఈ వ్రాతములే గణములుగా కూడా ఉన్నాయన్నారు. నమో గణేభ్యో గణపతిభ్యశ్చవో నమః. గణమన్నా గుంపే, వ్రాతమన్నా గుంపే. ఏమిటి మరి రెండు రకాలుగా ఎందుకు చెప్పారండి అంటే, వ్రాతము అంటే పూర్తి ఏకలక్షణం కనిపించకపోవచ్చు, మొత్తం మానవులు అనేస్తే ఒక మంద అయిపోయింది వ్రాతం. అందులో మళ్ళీ గణములు అంటే సెక్స్ సెక్స్ గా విభజింపబడి చెప్పబడుతున్నవన్నీ వివిధ విభజనలు కనిపిస్తూ ఉంటాయి. ఈ వివిధ విభజనలను గణములు అని అంటారు. ఈ వివిధమైన చిన్న చిన్న విభజనలన్నీ కూడా మళ్ళీ ఈశ్వర స్వరూపాలే అని. అలాగే గణములు అంటే యుద్ధానికి సిద్ధమై వెళ్లేటువంటి సైన్యాదుల్ని మళ్ళీ గణములు అని చెప్పబడుతూ, ఒక కార్యానికి ఉన్ముఖులై గుంపులు కట్టే వాళ్ళని గణములు అని అంటారు. ఈ గణములలో ఆయన మళ్ళీ గణపతిలా ఉన్నాడు. గణేభ్యో గణపతిభ్యశ్చవో నమః, గణములకు పతి అయిన వాడు అని. అందుకే ఆయన మహాగణపతి అన్నారు. గణపతి మహాగణపతి అంటే వినాయకుడు గుర్తొస్తాడు మనకి. అంటే వినాయకుడు వేరు శివుడు వేరు కాదు, గణములందరూ ఇందు ఉండే మహాగణపతి మాత్రం ఒక్కడే. ఈ గణములు ఏమిటి? గణపతి ఎవడు అంటే కృష్ణ పరమాత్మ చెప్పాడు, మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివా. మణుల సమూహములో సూత్రము వలే సర్వ జీవ గణముల యందు నేను వ్యాపించి ఉన్నాను అన్నాడు. అంటే గణములలో పతిలా శాసించి ఉండేవాడు గనక గణపతి. సృష్టి అంతా కలిపి ఒక మహాగణం అన్నాం. ఈ మహాగణంలో ఎన్ని గణాలు ఉన్నాయో మీరు పరిశీలించండి. భూమి ఒక, భూమి వైపు వస్తే గ్రహాలలో భూమి ఒకటి, గ్రహగణం అని ఒక సమూహం చేసి గ్రహాలలో మళ్ళీ భూమిని సమూహం చేశాం మనం. చూడండి ఏ విధంగా అర్థం చేసుకోవాలి స్టడీ అనేటటువంటిది. ఈ గ్రహంలో, భూమి అనే గ్రహంలో నదులన్నీ ఒక గణం, వృక్షాలన్నీ ఒక గణం, కొండలన్నీ ఒక గణం. వృక్షాలన్నీ ఒక గణమా? మళ్ళీ వృక్షాలలో మావిళ్ళు, అశోకాలు, జామ చెట్లు, ఇన్ని రకాలు వెరైటీస్, అబ్బో వృక్షజాతులు ఎన్ని గణాలు. ఆ వృక్షాల్లో మావిళ్ళు ఎన్ని రకాలండి? మామిడికాయలు వచ్చినప్పుడు రసాలు, బంగినపల్లి, బోరుడు, దానిలో వెరైటీస్. ఇలాగా ప్రతి దానిలో కూడాను విభజిస్తూ విభజిస్తూ ఉంటే లెక్కలేని విభజనలు కనిపిస్తాయి. ఏకంగా చూడగలిగితే విశ్వగణం, సృష్టిగణం, విశ్వరూపం మళ్ళీ అంటున్నాం. అంటే సృష్టి అనేకంగాను ఏకంగాను ఎలా కలిసి ఉందో ఈ విభజనలు బట్టి చూడవచ్చు. కలికాలంలో ఏమిటంటే విడిపోవడం విడిపోవడం విడిపోవడమే చూస్తాం, కలిసి ఉండడం అనేది అర్థం కాదు. ఈ కలిసి ఉండడం అనేటువంటిది అర్థం చేసుకోవడానికి వేదం గణేభ్యో గణపతిభ్యశ్చవో నమః, గణాలు చూస్తున్నంత కాలం విభజనే, గణపతిని చూసినప్పుడే ఐక్యం అనేది సాధ్యమవుతుంది. అందుకు గణపతులై వీటన్నిటి యందు వ్యాపించిన మహాగణపతి పరమాత్మ, అది విశేషం. ఆ పరమాత్మే రుద్రస్వరూపమైన ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు ఈ గణముల యందు వ్యాపించి ఉన్నాడు. ఈ సమూహాలు ఘోరము అఘోరము రెండూ చూస్తున్నాయి. ఎందుకంటే బందిపోటు గణాలు ఉన్నాయి, అవి గణమే. ఈ గణాలు వచ్చేయండి భయం, ఒక దొంగ వస్తే ఎదుర్కోవచ్చు, ఎంతమంది వస్తే మళ్ళీ ప్రమాదం. అంటే ఈ గణాల్లో కూడా ఘోర అఘోర రూపాలు ఉన్నాయి కదా, వ్రాత గణ కూడా. అందుకు వీటిని వర్ణించారు. ఇలా మనం చూస్తే భయపెట్టే వాళ్ళు వికృతాకారులు వీరు కనిపిస్తున్నారు, అందమైన వారు వారు కనిపిస్తున్నారే. అందుకే విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చవో నమః. వికృత రూపాలలో ఉన్న రుద్రుడికి నమస్కారం, విశ్వరూపులై ఉన్న రుద్రుడికి నమస్కారం. ఎంత గొప్ప విశేషం అండి. ఇది ఒక్కడ తెలుసుకుంటే మనకు రోడ్డు మీద కుంటితో వచ్చి డబ్బులు అడిగితే వాడిలో ఉన్న ఈశ్వరుని కూడా నమస్కరించగలం. విరూపేభ్య విగత రూపం, రూపంలో వికృతం వచ్చిన వాడు విరూపుడు, ఆ విరూపుడిలో కూడా ఈశ్వరుడు మెలుగుతూ ఉన్నాడు. ఇది చాలా గొప్ప విశేషం అండి. ఇవన్నీ కూడా ప్రపంచంలో పరమేశ్వరుడు ఎలా ఉన్నాడో తెలుసుకునే గొప్ప విషయాలు. అందుకే ఏకాగ్రంగా వినాలి. ఒట్టి కథలు తర్వాత ఏం జరిగాయి ఇవి కాదు. ఎంత గొప్ప దర్శనాన్ని ఇచ్చింది వేదం. ఈ విరూపేభ్య తెలిస్తే వాటిలో ఈశ్వరుడు ఎలా వ్యాపించి ఉన్నాడు తెలుసుకోవాలి. ప్రతి వారిలో సమంగా వ్యాపించున్నాడు ఈశ్వరుడు. ఆయన గాని వ్యాపించకపోతే అలాగా మనం బ్రతకలేమండి. ఉదాహరణకి బ్రతుకు తీపి అనేది ఒకటి ఉంది, ప్రాణాల తీపి. అది ఎంత సమంగా పెట్టాడో ప్రపంచంలో చూడండి. ఒక కుంటివాడున్నాడు, ఒక మహాధనికుడున్నాడు, ఒక పేదవాడున్నాడు, అత్యధిక సంపన్నుడైన వాడు ఉంటాడు. వీళ్ళు ఎలా ఉంటారు మీరు ఆలోచించి చూడండి. ఆ అత్యంత సంపన్నుడైన వాడికి ఎంత అహంకారం ఉంటుందో ఈ పేదవాడికి అంతే అహంకారం ఉంటుంది. మనం కారులో వస్తూ ఉంటే ట్రాఫిక్ జామ్ అయినప్పుడు అక్కడ అడుక్కోవడానికి జనాలు వస్తారు. వాడు నీలాంటి దేవుడు లేడు, నాకు ఇయ్యవయ్యా, నా దీనం చూడవయ్యా అని అంటాడు వాడు. అంటున్నప్పుడు మనం వాడి మాట పట్టించుకోకుండా అలా కూర్చుని పోపో అంటే ఆ కారు దాటిన వెంటనే వెళ్ళవయ్యా వ్యధ అని తిట్టుకుంటాడు వాడు. కారణం వాడికో ఇగో ఉంది, వాడిలో కూడా ఆ నేను అనే చైతన్యం సమంగానే ఉంది. నీలో ఎలా ఉందో వాడిలో అలాగే ఉంది. అది నీకు అర్థం కావట్లేదే. నువ్వు అంత కాలు వేసుకుని నడుస్తూ ఆ ఒక తేలు నా మాత్రం కొట్టిపోయేవనుకో, అది వెంటనే కుట్టిపోతుంది, అవునా లేదా? ఎందుకు ఇంత తేలువు నువ్వెందుకు బతుకుంటడం అని అనే హక్కు నాకుందా? లేదు కదా. దాని బతికే హక్కు దానికి ఉంది. అందుకే కుంటివాడు కూడా వాడు సంపాదన వాడు భోజనం చేసి కాలు మీద కాలేసి కూర్చుని ఆహా అని పాడతాడు. వాడు బతుకు చూస్తే కుంటి బతుకు, గుడ్డి బతుకు, నీకు కూడా ఒక ఆనందం, నీకు ఒక హమ్మింగా అని అంటామా మనం? అలా అనుకునేటట్లయితే మన జీవితంలో ఏ స్థాయిలోనూ ఆనందించలేం. ఎందుకంటే ఇది ఎక్కడో ఒక్కడ అపరిపూర్ణత ప్రతి వాడిలోనూ ఉంది. ప్రతివాడు విరూపుడే, ప్రతివాడు కుంటివాడే. కుంటివాడే అంటే ఏదో ఒక లోపం ఉన్నవాడే. లోపం లేనిది సృష్టిలో లేదు. లోపం ఉందని పోవాలని ఎవడు అనుకోడు. కుంటివాడైనా వాడి మీదకి ఒక వస్తువు వస్తూ ఉంటే తనని కాపాడుకోవాలని పక్కకెళ్తాడు. అందుకని కుంటి బతుకు ఉంటే ఏమిటి, పోతే ఏముంది, పోదాం అనుకోడు కదా. అంటే వాడిలో ఎలాంటి బ్రతుకు తీపుని పెట్టాడో మహారాజులోని అలాంటి బ్రతుకు తీపునే పెట్టిన పరమేశ్వరుడు ఎంత దయామయుడండి, ఎంత సమబుద్ధి కలవాడు. వెధవ బతుకు చచ్చిపోతే బాగుండని ఏడుపు కూడా వీడికి ఎంత పెట్టాడు, వాడికి ఎంత పెట్టాడు. దరిద్రంలో ఉన్నప్పుడు పోతే బాగుండు అనుకున్నవాడు, సంపద వచ్చి కూడా చచ్చిపోతే బాగుండు అనుకున్నవాడు మీకు కనబడలేదా? ఆలోచించండి. ఒకప్పుడు ఏది లేకపోవడం వల్ల చనిపోదాం అనుకున్నాడు, అది వచ్చినా మరో దరిద్రం ఏదో లోపల తయారైంది గనక. దరిద్రం అంటే అర్థం లేదనే భావం. పోతే బాగుండు అనుకునేవాడు ఉంటాడు. పోతే బాగుండు, ఉంటే బాగుండు, రెండు భాగాలు అందరూ ఎందు సమానంగానే వ్యాపింపజేశాడు. కారణం సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్వ వినశ్యంతం ఎప్పశ్యతి సపశ్యతి. సర్వభూతములు ఎందు సముడనై వ్యాపించి ఉన్నాను అన్నాడాయన. నేను నేను నేను, ముష్టివాడు కూడా నేను ముష్టివాణ్ణి, రాజు కూడా నేను రాజుని. రాజు ముష్టి మారింది గాని నేను మారలే. ఈ నేను రూపంలో, అహం రూపంలో అందరి ఎందు అహం సర్వేషు భూతేషు, అందరిలో ఉన్నటువంటి వాణ్ణి నేనే అని ఆ సర్వత్రా ఉండే ఆ సమత్వం తెలుసుకునే వాడెవడో వాడయ్యా యోగి. సమత్వం యోగముచ్చతే. ఆ యోగం కల్పించేటటువంటి యోగాన్ని ఇస్తోంది రుద్రం. అది విశేషం. నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యో నమః. ఈ విరూపములు ఎందు కూడా వ్యాపించిన సముడైన ఆ పరమేశ్వరునికి నమస్కారము. ఎంత విశేషమండి. ఒక కుంటివాడు, ఒక గుడ్డివాడు ఉన్నాడు. ఆ గుడ్డివాడిని మనం చూసి వాడు కళ్ళు లేవండి అని అంటాడు. కానీ ఆ గుడ్డివాడి దగ్గర ఒక అపూర్వ సంగీత విద్య ఉంటుంది. ఇన్ని కంత, ఇన్ని కళ్ళు, ఇన్ని చెవులు, ఇంత కంఠం ఉన్న వీడి దగ్గర ఏమీ ఉండదు. అంటే ఒక చోట లోపం కనబడ్డా మరొక చోట ఒక పూర్ణత్వం ఉంటుంది. ఈశ్వరుడు అలా ఏర్పాటు చేస్తాడు. మన కర్మానుభవం మనకిస్తూనే తన దయని ఎలా ఇచ్చాడో చూడండి. అది ఈశ్వరుని కారుణ్యం, అపారమైన కారుణ్యం. ఆ సమబుద్ధితో సర్వ జీవకోటి యందు నేను అనే భావంతో వ్యాపించి ఉన్నవాడు గనక వారందరి యందు కూడా నేను నేను నేను నేను అని స్ఫురిస్తున్న ఏ పరమాత్మ ఉన్నాడో అతడే విరూపేభ్యో విశ్వరూపేభ్యో నమః అని కీర్తించబడుతున్నాడు. ఇలా చూస్తే ఎక్కడున్నాడయ్యా విష్ణువు? నమో మహద్భ్యః క్షుల్లకేభ్యో నమః. గొప్పవారి యందు ఉన్న రుద్రునికి నమస్కారం, తక్కువ వారి యందు ఉన్న రుద్రునికి నమస్కారం. మహద్భ్యః అంటే గొప్పవారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దానిలో మహాత్ములు. ఒకటి సంగీతంలో మహాత్ముడు, ఒకటి సాహిత్యంలో మహాత్ముడు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సిద్ధి. అణిమా మహిమా గరిమా లఘిమా మొదలైన సిద్ధులన్నీ ఉన్నవాళ్ళు మహద్భ్యః. అవేవీ లేని వాళ్ళు క్షుళ్ళకేభ్యశ్చ. ఇది వ్యవస్థ యొక్క స్వరూపం. అందుకు ఏ ఒక్కదాన్ని తక్కువగా చూడరాదు. ఇది విశేషం అన్నమాట. జ్ఞానాల్లో గొప్పవాడైన వాడు ఎందు పరమేశ్వరుడు ఉన్నాడు, జ్ఞానం లేని వాడు ఎందు పరమేశ్వరుడు ఉన్నాడు. అది విశేషం. ఆ అలా ఏర్పరిచి ఎంత అందం చేశాడు చూడండి. అదే లేకపోతే వ్యక్తీకరణ అనేది ఉండదు. ఒక పండితుడు ఉంటాడు, ఒక మూర్ఖుడు ఉంటాడు. ఇద్దరు ఎందుకున్నారు ప్రపంచంలో? పండితుడనేవాడు ఉంటేనే మూర్ఖుడికి జ్ఞానం అనేది ఇస్తున్నాడు. కనుక పండితుళ్ళే ఉండే జ్ఞానాన్ని బయటకు తీయడానికి పనికొచ్చాడు మూర్ఖుడు అనేటటువంటి వాడు. కనుక వాడు దేనికి పనికొచ్చాడు? వీళ్ళు ఉన్నదాన్ని బయటకు తీసుకొచ్చాడు. కనుక సృష్టి ఆదాన ప్రదాన వ్యవస్థ దేనికి ఏర్పడిందంటే ఒక చోట ఉన్నదాన్ని ఇంకో చోట లేని చోటకు పంపేటప్పుడే అది పూర్ణత్వాన్ని సంతరించుకుంటూ వెళుతూ ఉంటుంది. ఆ ఈశ్వర చైతన్యం ఈ విధంగా నిర్వహించబడుతూ ఉంటుంది. గనకనే ఇక్కడ మహద్భ్యః క్షుల్లకేభ్యశ్చ వో నమః. అది విశేషం. ఈ సమత్వ స్థితి తెలిసినటువంటి వాడు తాను ఉన్నత స్థితిలో ఉన్న మిగిలిన వాళ్ళని తక్కువగా భావించడు. ఇది తన యోగం చేత, ఈశ్వరానుగ్రహం చేత ఇందులో నేను మహత్తు, వాడిలో మరో మహత్తు ఉంది. ఇప్పుడు ఒక గొప్ప సంగీత కచేరీ చేసేవాడి దగ్గరికి గొప్ప ఇంజనీర్ వచ్చాడు. ఆ ఇంజనీర్ గారిని కూర్చోబెట్టారు. ఈయన గారు పాడుతూ ఉంటే ఆహా అద్భుతంగా పాడారండి అని వాడు రెండు చేతులు ఎత్తి నమస్కరించాడు. వెంటనే వీడు వాడికన్నా వీడు గొప్పవాడు అనుకుంటాడా? లేదు. రేపు పొద్దున వీడు ఇల్లు డిజైన్ చేయాల్సి వస్తే వాడి దగ్గరికి వెళ్ళి డిజైన్ చేయరా బాబు అంటాడు. వాడు డిజైన్ చేసిన వెంటనే ఎంత అద్భుతంగా డిజైన్ చేశారండి చందనం పెట్టడం వీడు వంతయింది. ఒక విషయంలో వాడు మహద్భ్య, అప్పుడు వీడు క్షుల్లకేభ్య. ఇప్పుడు వీడు మహద్భ్య, వీడు క్షుల్లకేభ్య. కనుక సృష్టిలో ఒకడేమీ లేదండి. ఎంత అటు ఇటు పరిగెత్తేవాడైనా కాలు తెగితే కుట్టేవాడు చెప్పు కుట్టేవాడి దగ్గరికి, కాలు చెప్పు తెగితే కుట్టేవాడి దగ్గరికి వెళ్ళవలసిందే, వాడు కొట్టే వరకు వెయిట్ చేయాల్సిందే, అంతే కదండి. ఎంత తలకాయ ఉన్నవాడైనా ఆ తల మీద పెరిగిపోయేవి ఉంటే వాడు కత్తిరించేవాడి దగ్గరికి వెళ్ళి తల ఇవ్వాల్సిందే. అప్పుడు వాడు మహద్భ్య, వీడు క్షుల్లకేభ్య. అందుకోసం సృష్టిలో ఈ ఎక్కువ తక్కువ అనేది కాలం బట్టి, అవసరం బట్టి, పరిస్థితి బట్టి బహువిధములుగా వ్యక్తమవుతుంది. కానీ దీనిలో నిజమైన భేద బుద్ధి తత్వత లేదు. దీన్ని బట్టి మన సమాజ స్వరూపాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే సృష్టిలో జీవికి జీవికి ఉన్న వివిధ అవసరాలను తీర్చడానికి పరమేశ్వరుడు ఒక్కొక్కరు ఎందు ఒక్కొక్క నైపుణ్యంగా ప్రకాశిస్తూ ఉన్నాడు, ఒక్కొక్క సందర్భంలో ప్రకాశిస్తూ ఉన్నాడు. అందుకు సమత్వ దర్శనం అనేది దాని యొక్క యథార్థ స్వరూపం అవగతం చేసుకోవాలంటే రుద్రాన్ని అధ్యయనం చేయాలి. ఆ జ్ఞానాన్ని ఇస్తుంది సమత్వం అనేటువంటి సోషలిజం అనేటటువంటి దాని యొక్క స్పష్ట స్వరూపం, ప్రాక్టికల్ స్వరూపం వైదిక ధర్మంలో మాత్రమే ఉందని నిక్కచ్చిగా మనం చెప్పవచ్చు. సమత్వం అంటే సమన్వయం, సాంకర్యం కాదు. అది విశేషం. కలియుగంలో విడిపోవడం, కలపడం, ఈ రెండూ కూడా భయంకరంగా ఉంటాయి. విడదీయడం అంటే అర్థం నువ్వు తక్కువ నేను ఎక్కువ అని విడిపోవడం ఎప్పుడూ పనికిరాదు. నీ మర్యాద నా మర్యాద హద్దులు ఎరిగి ప్రవర్తించడం. ఒక స్త్రీ అనేటటువంటి లక్షణం ఒక్కటైనా భార్య, తల్లి, అక్క, చెల్లి అనేటువంటి మర్యాదలతో వివిధ ఉపాధుల్ని వివిధ విధాలుగా గౌరవిస్తున్నట్లుగానే సమాజంలో వివిధ స్థాయిల్లో వివిధమైన వారిని గౌరవిస్తాం. అయితే అందరూ స్త్రీలే అని అన్నింటినీ ఒకలా చూడడం ఎంత ఘోరమో. ఈ సమత్వం అనేటువంటి దాన్ని సాంకర్యం స్థితిలోకి తీసుకెళ్లరాదు. సాంకర్యం వేరు, సమన్వయం వేరు. సమత్వం లక్ష్యం, సమత్వం అనే లక్ష్యాన్ని సమన్వయంతో సాధించాలే తప్ప సాంకర్యంతో సాధించరాదు. సాంకర్యంతో సాధిస్తే అసలు ఏది సిద్ధించదు, వికృతమైపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అంతేకాదండి, మెదడులో ఏదో పార్ట్ పోతే కాలి ముక్కలోంచి తీసుకెళ్లి అతికించితే ఏమవుతుంది మెదడు? ఏ అవయవానికి దాని స్థానం దానికి ఉంటుంది. అయితే గుండెలో ఒక నరం దెబ్బతింటే అందులో అతికించవలసిన నరాన్ని మరో ఇంద్రియంలోంచి తీయవచ్చు. కనుక ఏది ఎక్కడ కలుస్తుంది, ఏది ఎక్కడ కలవదో తెలియాలి. ఆ వ్యవస్థను కూడా ఏనాడో వైజ్ఞానికంగా నాగరికంగా ఎదిగిన వైదిక సమాజం ఏర్పాటు చేస్తుంది. ఏర్పాటు చేసి చక్కటి స్పెషలైజేషన్ అనే దాన్ని తయారు చేస్తుంది. నాలెడ్జ్ పెరుగుతున్న కొద్దీ స్పెషలైజేషన్ పెరుగుతూ ఉంటుంది. స్పెషలైజేషన్ పెరగడం అంటే డివిజన్స్ పెరుగుతున్నాయని అర్థం చేసుకోవద్దు. ఆ స్పెషలైజేషన్, అందుకే భారతదేశం స్పెషలైజేషన్స్ ని ఆవిష్కరించిందే తప్ప ముక్కలు ముక్కలు చేయలేదు సమాజాన్ని. రకరకాల వారిలో ఉండే ప్రత్యేకతలు, ఈ ప్రత్యేకతలు అన్నింటి యందు ఒక్కటే ఉందని తెలుసుకో అని చెప్పింది కూడా ఈ దేశమే. కనుక మనకి ఐక్యతని ఏకత్వాన్ని ఎవడో వచ్చి చెప్పక్కర్లేదు. స్పష్టంగా ఉంది ఇక్కడ. నమో వీరందరినీ నమస్కరిస్తున్నాం, అది చూడండి. ఇక్కడ ఇక్కడ విరూపేభ్యో విశ్వరూపేభ్యో లిస్ట్ ఇవ్వలే. నమః నమః నమః, వారికి నమస్కారం నమస్కారం నమస్కారం. ఎందుకంటున్నారంటే వారిలో కూడా ఈశ్వర చైతన్యం ఉంది. ప్రతి దాని ముందు నమ్రుడయుండు, తల ఎగరయ్యకు నమ్రుడయ్యుండు, అది నమస్కారం. ఎందుకంటే వాడిలో ఈశ్వరుడున్నాడు. వాడి ముందు తల ఎగరేశావా, వాడు నీ తల ఎగరేసేసే రోజు వస్తుంది. జాగ్రత్త, అందుకే నరవానరులు ఎంత తలగిరేసిన రావణాసుడు 10 తలలు కూడా ఎగరవేసిన వాళ్ళు నరుడు వాళ్ళనే గుర్తుపెట్టుకోండి. అందుకు నమ్రతాభావం, ప్రతి దానిలో ఉన్న ఈశ్వర చైతన్యాన్ని గుర్తించి గౌరవించగలిగేటువంటి ఉదాత్తమైన సమన్వయ సంస్కృతిని రుద్రం ఇంత చక్కగా అర్థం చెప్తోంది. అంటే రుద్రాన్ని ఇప్పుడు ఎన్ని యాంగిల్స్ లో మనం అర్థం చేసుకున్నాం, వ్యక్తి జీవితం, సామాజిక జీవితం, పాలనాపరమైన వ్యవస్థాగతమైన జీవితం, ఆధ్యాత్మిక జీవితం, ఇన్ని రకాలుగా చెప్పిందంటే మనిషి అంటే ఇన్ని రకాలు కలిపి మనిషి, అది విశేషం. ఇన్ని రకాలు విడివిడి కాదు కదా, మనిషికి వ్యక్తిగత జీవితం ఉంది, కుటుంబగత జీవితం ఉంది, సామాజిక జీవితం ఉంది, దేశగతమైన జీవితం ఉంది, ప్రపంచగతమైన జీవితం ఉంది, ఆత్మగతమైన జీవితం ఉంది. ఇన్ని కలిపి సాధించినప్పుడే వాడు పరిపూర్ణుడైన పురుషుడవుతున్నాడు. ధర్మ అర్థ కామ మోక్షములు 4 సాధించిన వాడే పూర్ణ పురుషుడవుతున్నాడంటే అర్థం అది. ఆ 4 ఇన్ని వ్యవస్థలు సాధించడానికి అనువైనటువంటి విజ్ఞానాన్ని, వివేకాన్ని, విద్యని అందిస్తున్నది ఈ రుద్రం. ఇలాంటి ఈ విద్యతో ఐహిక భౌతిక ప్రయోజనాలు పొందుతూనే పారమార్థికమైన ఆత్మజ్ఞానం పొందగలిగేటువంటి తాత్విక చింతన వివేచన అందజేశారు. అటువంటి ఆ శబ్దస్వరూపుడైనటువంటి రుద్ర నమక మంత్రస్వరూపుడైన ఆ రుద్రునికి నమస్కారాలు అర్పణ చేసుకుంటూ రేపటి రోజున మిగిలినటువంటి విషయాన్ని చెప్పుకుందాం. ఈ రోజుకి ఇంతటితో స్వస్తి. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు.

0: ஓம் நம சிவாய. டியர் லிசனர்ஸ் ஆஃப் சைவம் டாட் ஆர் ரேடியோ, தி சைஸ் ஆஃப் அவர் ஆடியோ கலெக்ஷன் கண்டினியூஸ் டு க்ரோ டே பை டே. வி நவ் ஹோஸ்ட் மோர் தேன் 25,000 ஆடியோ ரெக்கார்டிங்ஸ். இன் ஆர்டர் டு மேக் தீஸ் எக்ஸ்டென்சிவ் ரிசோர்ஸஸ் மோர் ஆக்சசபிள் அண்ட் பெனிஃபிஷியல் டு அவர் ரேடியோ லிசனர்ஸ், வி ஹவ் ரீஆர்கனைஸ்ட் அவர் ப்ரோக்ராம் ஷெட்யூல். திருமுறை மியூசிக் அண்ட் திருமுறை டிஸ்கோசஸ் வில் பி ப்ராட்காஸ்ட் ஆன் திருநெறிய தமிழோசை. Philosophical discourses and periyapuranam lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. ஓம் நம சிவாய்.
1: தென்னடு காளஹஸ்தீஸ்வரடி பேரு செப்பகானே மனக்கு தென்னடு கதை குர்த்து வந்துருச்சு. அசலு எவரி தென்னடு? பூர்வகாலంలో ద్వాపరయుగం జరుగుతూ ఉన్నది. ద్వాపరయుగంలో కౌరవులు పాండవులు అందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు వీళ్ళందరూ కూడా జీవించి ఉన్నారు. ఆ ద్వాపరయుగంలో కురుక్షేత్ర సంగ్రామం ఇంకా జరగలేదు. పాండవులు అరణ్యవాసం చేస్తూ ఉన్నారు. ఈ అరణ్యవాసం చేస్తూ ఉన్నటువంటి సమయంలో శ్రీకృష్ణుని యొక్క సలహా మీద అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సంపాదించడం కోసము అని చెప్పి తపస్సు చేస్తూ ఉన్నాడు. ఈశ్వరుని గురించి అర్జునుడు ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాడు. తపస్సు చేస్తూ ఉంటే ఆ తపస్సుకి పుట్టినటువంటి అగ్ని జ్వాలలు లోకాలన్నింటినీ కూడా దహించి వేస్తూ ఉన్నాయి. అంత ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాడు ఈశ్వరుడు. చాలా కరుణించాడు, ప్రసన్నుడయ్యాడు. సరే, ఏమైనా ఈ భక్తుడిని పరీక్షించాలి అని కోరిక కలిగినటువంటి వాడ ఈశ్వరుడు ఒక కిరాతుడి యొక్క వేషంలో ఈ భూలోకంలోకి దిగాడు. ఈ అర్జునుడు ఇంద్రకీలాద్రి మీద తపస్సు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈశ్వరుడు ఇంద్రకీలాద్రి మీదకి వచ్చాడు కిరాతుడి యొక్క వేషంలో. పార్వతీదేవి ఆయన భార్యగా ఆయన పక్కనే ఉన్నది. వాళ్ళిద్దరూ కూడా అలా వచ్చారు. ఇంతలో ఒక రాక్షసుడు, మూకాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడిని పిలిచి, ఈశ్వరుడు నువ్వు ఒక పంది వేషంలో ఇక్కడ పరిగెత్తవలసింది అన్నాడు. ఆ మూకాసురుడు ఒక శూకరం వేషం వేసుకుని ఆ శూకర రూపం ధరించి అక్కడ పరుగులు పెడుతూ ఉన్నాడు. అడవిలో దాన్ని వెన్నంటి పరిగెడుతూ ఉన్నాడు ఈ కిరాతుడు. ఇలా పరిగెత్తూ పరిగెత్తూ ఆ పంది అర్జునుడు తపస్సు చేస్తున్నటువంటి వైపుగా అతడి ముందు నుంచే పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఈ భయంకరమైనటువంటి శబ్దానికి అర్జునుడు ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. పంది పరిగెడుతూ ఉన్నది. వెంటనే పక్కన ఉన్నటువంటి ధనుర్బాణాలు అందుకుని బాణం సంధించి లాగిపెట్టి విడిచాడు. అదే సమయంలో ఆ కిరాతుడు కూడా బాణాన్ని వేశాడు. రెండు బాణాలు కూడా ఈ పందికి గుచ్చుకున్నాయి. ఆ పంది నేల మీద పడి గిలగిలా కొట్టుకుని మరణించింది. తాను బాణం వేసినటువంటి పంది మరణించిందో లేదో చూద్దాము అనేటి వైపుగా వెళ్లాడు అర్జునుడు. నేల మీద పడిపోయినటువంటి పంది కనిపించింది. అదే సమయంలో కిరాతుడు కూడా అక్కడికి వేయించేశాడు. అయితే ఆ పందికి రెండు బాణాలు గుచ్చుకొని ఉన్నాయి. ఒకటి తాను వేసినటువంటి బాణం, మరి రెండోది ఎవరిది? అదే సమయంలో కిరాతుడు అక్కడికి ప్రవేశించాడు. కిరాతుడు చూశాడు ఈ రెండవ బాణం ఎవరిది. వేటలో ఒక నియమం అనేది ఉన్నది. ఒకళ్ళు వేటాడుతున్నటువంటి జంతువుని రెండో వాళ్ళు వేటాడకూడదు. ఈ నియమాన్ని తప్పించి తాను వేటాడినటువంటి జంతువు మీద బాణాన్ని ప్రయోగించినటువంటి వాళ్ళు ఎవరు? ఇలా ఇద్దరు గనక బాణాలు ప్రయోగించినట్లయితే, అస్త్రాలు ప్రయోగించినట్లయితే, ఆ వధించబడినటువంటి జంతువు ఎవరికి చెందుతుంది అనే సమస్య తలెత్తుతుంది. అప్పుడు ముందుగా దాని మీద ఎవరైతే ఆయుధాన్ని ప్రయోగించాడో అతడి సొంతం అవుతుంది ఆ వధించబడినటువంటి జంతువు. ఇది వేట యొక్క నియమం. ఈ నియమానుసారం ఆ జంతువు ఎవరికి చెందాలి? నేనే ముందుగా బాణం వేశాను అన్నాడు అర్జునుడు. కాదు, ముందుగా నేను బాణం వేశాను అన్నాడు కిరాతుడు. ఇద్దరు కూడా నేను ముందు అంటే నేను ముందు అని చెప్పేసి వాదులాడుకోవడం మొదలుపెట్టారు. సరే, ఈ

0: రాజులాట క్రమేణా పోట్లాటగా అయింది. ఆ తర్వాత యుద్ధంగా మారింది. ఇద్దరు కూడా బాణాలు వేసుకోవటం మొదలుపెట్టారు. మహావిచిత్రం, చిత్రమైనటువంటి విషయం ఇక్కడ చూడండి. అర్జునుడికి కాండవ వనాన్ని దహనం చేయటం కోసం అని అక్షయ తుణీరాలు ఇప్పించాడు అగ్నిదేవుడు ఆ రోజున. అంటే ఆ అమ్మల పదిలో నుంచి ఎంత తీసినప్పటికీ కూడా బాణాలు తరగవు. ఆ బాణాలు అన్ని కూడా అమ్మల పదిలో నిండుగానే ఉంటాయి ఎప్పుడూను. అటువంటి అమ్మల పదిలో బాణాలైపోయినాయి. చాలా విచిత్రం, ఆశ్చర్యపోయాడు అర్జునుడు. చేసేదేం లేదు, బాణం వేద్దామంటే బాణాలు లేవు. ఇక ఏముంది, చేతిలో ఉన్నటువంటి ఆ ధనుస్సును తీసుకుని ఎదురుగా ఉన్నటువంటి ఆ కిరాతుడి యొక్క తల మీద ఒక్క దెబ్బ వేశాడు. అంతే, మరుక్షణంలో అర్జునుడి కంటికి అక్కడ కిరాతుడు కనిపించలేదు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ప్రత్యక్షమయ్యారు. దేవతలందరూ కూడా వారిని సేవిస్తూ ఉన్నారు. ఆశ్చర్యపోయాడు అర్జునుడు. అతడి యొక్క ఆనందానికి అవధుల్లేవు. తాను ఎవరిని గురించైతే ఇంతకాలం కఠోరమైనటువంటి నియమాలతో తపస్సు చేస్తూ ఉన్నాడో ఆ దేవదేవుడు, మహాదేవుడు, ఆది శంకరుడు, సాక్షాత్తు పరమేశ్వరుడు తన కళ్ళ ముందు సాక్షాత్కరించాడు. పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరూ కూడా తన కళ్ళ ముందు సాక్షాత్కరించారు. తన జన్మ ధన్యమైంది, తన తపస్సు సఫలీకృతమైంది. వెంటనే ఆ పరమేశ్వరుడి యొక్క కాళ్ళ మీద పడి, దేవదేవా నన్ను కరుణించవలసింది అని వేడుకున్నాడు. పరమేశ్వరుడు నవ్వుతూ అర్జునుడిని లేవతీసి, నీకు ఏ వరం కావాలో కోరుకోవలసింది అన్నాడు. అర్జునుడు రెండు చేతులు జోడించి, పరమేశ్వర నాకు యుద్ధంలో గెలవటానికి పాశుపతాస్త్రం కావాలి, నాకు సాయుధ్యం ప్రసాదించు తండ్రి అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి పార్వతీదేవి చిరునవ్వి నవ్వింది. నాయనా, నీకు పాశుపతాన్నైతే ఇప్పుడు ప్రసాదిస్తాం, కాని సాయుధ్యం మాత్రం ఇప్పుడు నీకు దుర్లభమైనటువంటిదయ్యా. కలియుగంలో, భూలోకంలో నువ్వు తిన్నడు అనేటటువంటి రూపం నామధేయంతో ఒక బోయవాడిగా పుట్టి మూఢభక్తితో నువ్వు కైలాసం చేరతావు అని దీవించి అంతర్ధానమైపోయారు. ఈ రకంగా ద్వాపర యుగంలో తపస్సు చేసినటువంటి ఆ యొక్క అర్జునుడు, పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడే ఇప్పుడు తిన్నడుగా ఈ కలియుగంలో జన్మించాడు. సువర్ణముఖి నదీ తీరంలో కాళహస్తీశ్వర క్షేత్రం దగ్గర, అక్కడికి కొంత దూరంలో ఉడుమూరు అనేటటువంటి గ్రామం ఉండేది. ఆ ఉడుమూరు అనేటటువంటి గ్రామాన్ని నాదినాథుడు అనేటటువంటి ఒక బోయవాడు, వాళ్లే పులిందులు అని అంటారు, ఆ బోయలు పరిపాలిస్తూ ఉన్నారు. అతడి పేరు ఆ బోయరాజు నాదనాథుడు. వాళ్ళకి లేక ఒక పిల్లవాడు కలిగాడు. వాడికి తిన్నడు అని పేరు పెట్టుకున్నారు. అల్లారు ముద్దుగా పెంచుతూ ఉన్నారు. ఈ నాదనాథుడు, ఈ బోయరాజు మహాశివభక్తుడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా శివభక్తులే. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ బోయలు అందరూ కూడా చాలా అమాయకులు. వాళ్ళకి ఏ విషయము కూడా తెలీదు. కల్లా కపటము అనేవి ఏవి తెలియవు. వస్తువుల యొక్క విలువలు అనేవి ఏవి తెలీదు. లౌకికమైనటువంటి ప్రపంచము అంటే అసలే తెలియదు. అటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా అంత మంచి స్వభావం కలిగినటువంటి మహారాజు అతడు, ఆ నాదనాథుడు. అతని యొక్క కుమారుడిగా జన్మించాడు ఈ తిన్నడు. కాలక్రమేణా తిన్నడు పెరిగి పెద్దవాడయ్యాడు. విలు విద్య బాగా అభ్యసించాడు. కత్తి సాము, కర్ర సాము, మల్ల విద్య అన్ని కూడా వాళ్ల యొక్క వంశానుచారము, వాళ్లకు కావలసిన విద్యలన్నీ కూడా అభ్యసించాడు అతడు, ఆ రాకుమారుడు. పులింద రాజు యొక్క కుమారుడు అతడు, కాబోయే రాజు అతడే యువరాజు కాబట్టి క్షత్రియోచితమైనటువంటి విద్యలన్నీ కూడా అభ్యసించాడు ఈ తిన్నడు. సరే, ఒక రోజున అరణ్యంలో వేటకి వెడతాము అని చెప్పేసి తన స్నేహితులందరినీ కూడా వెంటబెట్టుకుని రకరకాలైనటువంటి ఆయుధాలు, వేటకు కావలసినటువంటి వలలు, వేట కుక్కలు వీటన్నింటినీ కూడా వెంట తీసుకుని అరణ్యానికి, ఈ స్వర్ణముఖి నదీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ భీకరమైనటువంటి అరణ్యంలోకి వేటకు వెళ్లాడు ఈ తిన్నడు. వాళ్ల వేటకు వెళ్లిన తర్వాత అనేక రకాలైన వాద్యాలు మోగిస్తూ ఉన్నారు, డప్పులు మోగిస్తూ ఉన్నారు, ఆ కొమ్ము బొరలు ఊదుతూ ఉన్నారు, భేరీలు భంకారాలు అన్ని ఊదుతూ ఉన్నారు. ఆ శబ్దానికి అడవిలో దాక్కున్నటువంటి జంతువులన్నీ కూడా అటు ఇటు భయపడిపోయి పరుగులు పెడుతూ ఉన్నటువంటి ఆ జంతువుల్ని చూసి చాటు నుంచి బాణాలతో కొట్టి చంపేస్తూ ఉన్నారు ఈ వేటగాళ్లు. ఈ రకంగా అడవిలో ఉన్నటువంటి మృగాలను చాలా వరకు వేటాడారు. మధ్యాహ్న కాలం అయింది, బాగా అలసిపోయారు. ఇలా అలసిపోయినటువంటి ఈ వేటగాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వృక్షాల కింద ఆ వృక్షం యొక్క నీడలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. అక్కడ విడిగా ఉన్నటువంటి ఒక వటవృక్షం కింద ఆ వటవృక్ష ఛాయలో విశ్రమిస్తూ ఉన్నాడు తిన్నడు. అతని యొక్క సాచర్యంతా పక్కనే ఉన్నటువంటి ఆ పెద్ద వృక్షం ఒకటి ఉన్నది, ఆ వృక్షం కింద ఆ వృక్ష ఛాయలో విశ్రమించి ఉన్నారు. ఇలా వాళ్ళు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నటువంటి సమయంలో తిన్నడికి ఒక కల వచ్చింది. ఆ కల్లో ఈశ్వర సాక్షాత్కారం జరిగింది. ఈశ్వరుడు నవ్వుతూ కనిపించాడు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కనిపించారు. వాళ్ళిద్దరికి కూడా సాగిలబడి సాక్షాగదండ ప్రణామాలు చేశాడు తిన్నడు. ఏమయ్యా, నువ్వు కారణజన్ముడివి, మేమంతా ఇక్కడే ఉన్నాం, సపరివారంగా ఈ ప్రాంతాల్లోనే ఉన్నాము అని చెబుతూ ఉన్నాడు ఈశ్వరుడు. వాళ్ళు ఉన్నటువంటి ఆ ఈశ్వరుడు పార్వతి వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా అక్కడ కట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నది తిన్నడికి. మమ్మల్ని వచ్చి సేవించు, మమ్మల్ని సేవించు, తరించు అని చెప్పాడు ఈశ్వరుడు. సరేనన్నాడు తిన్నడు. ఇంతలో మెళకువ వచ్చింది. ఆ మెళకువ వచ్చేప్పటికి బేరీలు బంగారాలు డప్పులు అన్ని కూడా మోగుతూ ఉన్నాయి. ఏమిటా అని చూశాడు. తన ముందు నుంచి ఒక అడవి పంది పరిగెడుతూ ఉన్నది. ఆ పన్నెను చూసినటువంటి తన స్నేహితులంతా కూడా ఈ విచిత్ర విచిత్రమైనటువంటి శబ్దాలన్నీ చేస్తూ ఉన్నారు. వెంటనే తిన్నడు తన పక్కన ఉన్నటువంటి ధనుర్బాణాలన్నీ కూడా చేతుల్లోకి తీసుకుని ఆ పంది వెంట పరిగెత్తాడు. ఆ పంది ముందు పరిగెడుతూ ఉన్నది, వెనక తిన్నడు పరిగెడుతూ ఉన్నాడు. బాణం వేద్దాము అని ప్రయత్నించాడు. కాని బాణానికి అందనంత దూరంలో ఉన్నది ఆ పంది, కాని కంటి కనిపిస్తూనే ఉన్నది. ఏమైనా సరే దీన్ని సంహరించాలి అని చెప్పేసి వెంటబడ్డాడు. తన చెలికాళ్ళు అందరూ కూడా కొంత దూరం పరిగెత్తి అలసిపోయి వాళ్ళు ఆగిపోయారు. కానీ తిన్నడు మాత్రం ఆ పంది వెనకాల అలాగే వెళుతూ ఉన్నాడు. చాలా దూరం అరణ్యంలోకి వెళ్లిపోయాడు. అలా వెళ్ళగా వెళ్ళగా వెళ్ళగా చిత్ర విచిత్రమైనటువంటి సన్నివేశం చూడండి. తనకు స్వప్నంలో గోచరమైనటువంటి ఆ ప్రదేశం ఏదైతే ఉన్నదో ఆ ప్రదేశంలోకే వచ్చాడు తిన్నడు. ఇప్పుడు చిత్రాచిత్రంగా ఆ పంది కాస్త కనిపించకుండా పోయింది, అదృశ్యం అయిపోయింది. అది ఎటు వెళ్ళిందో తెలియలేదు. ఈ ప్రదేశం అంతా ఎక్కడో చూశాడు, ఎక్కడో కాదు, ఇందాక తనకు కల వచ్చింది, ఆ కల్లో చూశాడు ఇక్కడే. మరి ఇందాక ఆ కలలో ఉమామహేశ్వరులు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నాము, మమ్మల్ని సేవించి తరించు అని చెప్పారు కదా, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వెతుకుతూ ఉన్నాడు తిన్నడు. ఇంతలో అక్కడ ఆయనకు ఆ శివలింగం కనిపించింది. శివలింగం దగ్గరికి వెళ్లాడు, చూశాడు తాదాత్మ్యమైనటువంటి స్థితి అమోఘంగా ఉన్నది. ఆ శివలింగం దగ్గర ఏమున్నదో తెలియదు గాని అది తిన్నడిని పూర్తిగా ప్రభావితం చేస్తూ ఉన్నది. తిన్నడు పూర్తిగా ఆకర్షితుడైపోయాడు. ఆ శివలింగం దగ్గర చేతులు జోడించి భక్తితో అలా కూర్చుండిపోయాడు. ఎంత కాలమైందో తెలీదు. ఇంతలో తన యొక్క స్నేహితులందరూ కూడా వెనక నుంచి వెతుక్కుంటూ ఆ దావుకుండా అక్కడికి వచ్చారు. తిన్నడిని సమీపించి, యువరాజా ఇలా కూర్చున్నావేమిటయ్యా, మనం ఆ వేటకు వచ్చాం, అరణ్యానికి వేటకు వచ్చినటువంటి వాళ్ళు ఈ రకంగా కూర్చోకూడదు కదా, లేవలసింది అన్నారు. తిన్నడు మాట్లాడలేదు. రాజా మనం ఇంటికి వెళ్ళిపోవాలి రావాలి అన్నారు. తిన్నడు మాట్లాడలేదు, కళ్ళు తెరిచి చూశాడు. అప్పుడు స్నేహితులతో అంటూ ఉన్నాడు, ఈ శివలింగము అనేది దివ్యమైనటువంటిది, తేజో సంపన్నమైనటువంటిది, దీన్ని వదిలిపెట్టి నాకు రాబోతే కావటం లేదు. ఒకవేళ ఈ ఈశ్వరలింగం కూడా నాతో పాటు వచ్చేయట్లయితే అప్పుడే నేను మన ఊరికి వస్తాను, తప్పించి నేను మాత్రం ఒంటరిగా రాను అన్నాడు. శివుణ్ణి పరిపరి విధాలు ప్రార్థించాడు. రావయ్యా ఇక్కడ అడవిలో ఎందుకు, నీకు ఆహారం ఎవరు పెడతారయ్యా, నీళ్లు ఎవరు పోస్తారయ్యా, నీకు రోజు అర్చన ఎవరు చేస్తారయ్యా, నువ్వు ఈ అరణ్యంలో వద్దు, నాతో పాటు వచ్చేయి, మా ఇంటి దగ్గర నీకు రకరకాలైనటువంటి పిండి వంటలతో నివేదనలు చేస్తాను, రోజు నీకు అర్చనలు చేస్తాను, రకరకాలైన పూలతో నిన్ను అర్చిస్తాను, రావలసింది అన్నాడు. ఈశ్వరుడు మాట్లాడలేదు. ఈశ్వరుడు రానట్లయితే నేను కూడా రాను, నేను ఇక్కడే ఉంటాను, మీరంతా ఇంటికి వెళ్లిపోండి, నా తల్లిదండ్రులకు ఇదే మాట చెప్పండి అన్నాడు. అతని యొక్క స్నేహితులంతా కూడా ఇంటికి వెళ్లిపోయారు. తిన్నడు ఒక్కడే ఆ శివలింగం దగ్గర అలాగే కూర్చొని ఉన్నాడు. ఇంతలో ఉన్నట్టుండి తిన్నడికి అనిపించింది, స్వామి నువ్వు ఈ అరణ్యంలో ఉన్నావు, ఎన్ని రోజులైందో నువ్వు భోజనం చేసి అసలు నువ్వేమైనా తిన్నావో లేదో కూడా, నీకు నేను ఆహారం తీసుకువస్తాను ఉండవలసింది అని చెప్పేసి ఆ అడవిలోకి వెళ్లి ఒక అడవి పందిని సంహరించి అడవిలో అక్కడ దొరికినటువంటి ఎండు పుల్లలన్నీ కూడా పోగు చేసి ఆ పందిని కాల్చి దాన్ని ఖండ ఖండాలుగా ముక్కలు ముక్కలుగా చేసి ఆ ముక్కలన్నీ కూడా దొన్నెలలో తీసుకుని స్వర్ణముఖి నది జలాలను ఒక నోటితో ముక్కెల పట్టి ఇంకో చేతిలో అడవిలో దొరికినటువంటి పుష్పాలన్నీ తీసుకుని ఈశ్వరుడి దగ్గరికి వచ్చాడు. తన నోటిలో ఉన్నటువంటి ఆ నీళ్లతో ఈశ్వరుడికి అభిషేకం చేశాడు, చేతిలో ఉన్నటువంటి ఆ పుష్పాలతో అర్చన చేశాడు, తన రెండవ చేతిలో ఉన్నటువంటి ఈ మాంసపు ఖండాలన్నీ కూడా ఈశ్వరుడికి నివేదనగా సమర్పించాడు. ఈశ్వరుడు తినలేదు. స్వామి నేను నీకు అర్చన చేస్తూ ఉన్నాను, ఎన్ని రోజులైందోనయ్యా నువ్వు ఆహారం తీసుకుని నువ్వు తినవలసింది అని బతిమాలాడు. ప్రసన్నుడైనటువంటి ఈశ్వరుడు ఆ మాంసఖండాలను ఆరగించాడు. కాలం ఇలాగే జరుగుతూ ఉన్నది. ప్రతిరోజు కూడా తిన్నడు ఇదే విధంగా అర్చన చేస్తూ ఉన్నాడు. నోటితో తీసుకొచ్చినటువంటి ఆ ఎంగిలి నీళ్లతో ఈశ్వరుడికి అభిషేకం చెయ్యకూడదు అని ఆ యొక్క అమాయక భక్తుడికి తెలియదు. అతడికి ఏమీ తెలియదు. తెలిసిందల్లా ఒకటే, పరమేశ్వరుడికి అభిషేకం చేయాలి, అర్చన చేయాలి, ఆహారం సమర్పించాలి అంతే. అదే పని చేస్తూ ఉన్నాడు. ఏ రకంగా కాలం జరిగిపోతూ ఉన్నది. ఒక రోజున శివారాధకుడైనటువంటి ఒక శైవ బ్రాహ్మణుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. చూశాడు శివుడి మీద ఈ చారిక్కలు అన్నీ ఉన్నాయి, ఆ ముందుగా ఉన్నటువంటి ఈ మాంస ఖండాలన్నీ ఉన్నాయి, చాలా
1: ఓం నమః శివాయ. యూఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియోస్ 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమః శివాయ.

ఏకంజన్మేదేకంజన్మేదేకంజన్మేదేకంజన్వాదేకేమేదోకాగుంశేనాశ్రీ చందన్నవచ్చర్మాజయ్యేం మే కమంజన్ జ

మహత్ అహంకార బుద్ధి, మహత్ బుద్ధి అహంకార మైండ్, దెన్ ది 10 ఇంద్రియాస్. ఐ హావ్ ఇంక్లూడెడ్ మైండ్, దెర్ఫోర్ 10 ఇంద్రియాస్, ది ఆర్గన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ది ఆర్గన్ ఆఫ్ యాక్షన్ అండ్ ది పంచ తన్మాత్రాస్. అంటిల్ దిస్ ఆల్ దిస్ 18 థింగ్ ఇట్ ఎగ్జిస్ట్, ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ దీస్ 18 థింగ్స్. మైండ్, బుద్ధి, ఈగో, ది ఇంటర్నల్ ఆర్గన్, 10 ఎక్స్టర్నల్ ఆర్గన్ అండ్ ది 5 తన్మాత్రాస్. ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీథింగ్. భావైహి అధివాసితం లింగం, దట్ ఇస్ వాట్ ఇట్ సెడ్. సో భావైహి మీన్స్ వి ఆల్రెడీ సా, భావ మీన్స్ ధర్మ అధర్మ, జ్ఞాన అజ్ఞాన, వైరాగ్య అవైరాగ్య, ఐశ్వర్య అనైశ్వర్య, దీస్ ఆర్ ది అష్ట భావాస్, 8 భావాస్, 8 స్టేట్స్ ఆఫ్ ద మైండ్, సో ఆఫ్ ది ఇంటలెక్ట్. ఆల్ దీస్ థింగ్స్ ది సూక్ష్మ శరీర ఇస్ ఎండోర్డ్ విత్ ఆల్ దిస్. బికాస్ ఆఫ్ దాట్ వాట్ సి దిస్ దిస్ ఇస్ ది బేసిక్ ప్రిమైస్ ఫర్ ది పూర్వమీమాంసకాస్. బికాస్ యూ డూ కర్మ త్రూ యువర్ బాడీ, వాట్ ఎవర్ కర్మ, వాట్ ఎవర్ ఆబ్లేషన్స్, ఫైర్ ఆబ్లేషన్ ఆర్ ఇట్స్ పూజ, ఇట్స్ ఆల్ డన్ త్రూ ద బాడీ. నౌ వన్స్ యు ఆర్ డెడ్, యు ఆర్ బర్న్డ్ హియర్, యూ కెనాట్ ట్రావెల్ విత్ యువర్ బాడీ టు హెవెన్. సో వాట్ డస్ వాట్ ఇస్ దట్ విచ్ ట్రావెల్స్ టు హెవెన్? ఇట్ ఇస్ నాట్ గ్రాస్ బాడీ, దెన్ ఇట్ షుడ్ బి ద సటిల్ బాడీ. సో ద సటిల్ బాడీ ఇస్ దట్ విచ్ ట్రావెల్స్ టు హెవెన్. ఓకే, దట్ ఇస్ క్లియర్. నౌ హౌ ఇస్ దిస్ సటిల్ బాడీ, వాట్ ఇస్ దిస్ సటిల్ బాడీ ఎండోర్డ్ విత్? బికాస్ ఐ డూ ద కర్మ అండ్ దిస్ కర్మ షుడ్ బి, ది రిజల్ట్ ఆఫ్ దిస్ కర్మ షుడ్ బి దేర్ ఇన్ ద సమ్వేర్, ది అకౌంట్ షుడ్ బి దేర్, సమ్ లింక్ షుడ్ బి దేర్ విత్ మీ, మీ ది సటిల్ బాడీ. సో దిస్ దే కాల్ అదృష్ట, దిస్ పుణ్య, దిస్ మెరిట్ విచ్ యూ గెయిన్ త్రూ ది ఫైర్ ఆపరేషన్ ఆర్ వాట్ ఎవర్ కర్మ యూ డూ, వాట్ ఎవర్ యాక్షన్ యూ డూ, మెరిట్ ఆర్ డీమ్డ్ ఇట్, దట్ ఇస్ అటాచ్ టు దిస్ సటిల్ బాడీ. There is a samskara in this subtle body. Because of that samskara, this travels to the higher lokas or to the nether lokas or to earth. The travel happens because of the samskara in the subtle body. So, the bhavai, adivasitam, lingam, the sukshma sharira is endowed with all these 8 bhavas. And that is why we have purity and all. That is why even in the next birth we can start from the same place. Because if the subtle body does not have any point or any connection with this sadhana which we are doing here, then the next birth we have to start everything from scratch. And that will be a problem here. So, he says, no. You will have all these samskaras, all these merits and demerits as samskara, as an imprint in the sukshma sharira. Samsarati nirupabhogam. Samsarati. It enters the samsara for bhoga experience. It gives up the old gross body and takes up new gross body. This birth and death cycle happens until it gains the realization, until it gains the knowledge that the pradhana is not related to, the purusha is not related to the pradhana. Until the knowledge of pradhana, other creation, and the purusha happens, which is called viveka khyati, until this happens, he is not going to be released from this bondage. He has to travel from one body to another, whether it is a body of human being or it is a body of an animal or if it's a body of some heavenly being, he has to take some body. Now once this is clear, he says, okay, for what reason does this subtle body travel from one body to another? And how long will it travel? Chitram yatha shayamrute sthanvadibhyo vina yatha chaya tadvat vina visheshaihi natishtati nirashrayam lingam. Chitram yatha ashrayamrute sthanvadibhyo vina yatha chaya tadvat vina visheshaihi natishtati nirashrayam lingam. Chitram yatha ashrayamrute. Not mrute, it is rute. So, chitram,

0: painting. A painting cannot stand without a substratum, a base on which you paint, a canvas. Without a canvas, the paint cannot be there. There can be no painting. Sanvadibhyo vina itha chaya. Sanvadibhyo vina chaya natrishthati. The shadow of tree, etc. Without the tree, the shadow cannot. Without the primary, the shadow secondary cannot exist. Without the canvas, the painting cannot exist. Without the tree, etc., their shadow cannot exist. Like that, here also, buddhi, etc., all these instruments for the sukshma sharira, buddhi, etc., which are instruments for the sukshma sharira, they can also not stay without the existence of sukshma sharira. So, sukshma sharira is the cause for all these things to exist, all these three, all these 13 instruments to function. Niradharam nadishtati ityartha. Okay, so we have proven the existence of subtle body. Now, this samsara, this traveling to different astral planes, that has to be proven here. So that is, the reason for that is proven here. Purushartahetukam idam nimitta naimittika prasangena prakrutir vibhutva yogat natavat vyavatishtate lingam. Purushartahetukam idam lingam nimitta naimittika prasangena prakrutir vibhutva yogat natavat vyavatishtate. Purushartahetukam idam, for the reason for Purusha to experience and gain release from this samsara, this linga sharira, because of the nimitta and naimitta. Nimitta is the cause, some relative cause for that to happen. So that kind of cause for this to trigger, because of that this existence happens, the relationship with this existence happens for the subtle body. Now, prakrute vibhutva yogat natavat vyatishtate lingam. Prakrute he vibhutva yogat. See, a king, he does not, he need not be there in each part of his country which he rules. His word is enough to control any section of the country. In the same way, Prabhu, this pradhana is vibhu, it's all pervading. Because of that, this sukshma sharira, this linga sharira, it travels from one body to another. Because it exists, this pradhana exists everywhere. Pradhana exists everywhere. It is all pervading. Therefore, this sukshma sharira, this subtle body, travels to all the planes. That is how the pradhana juggles the purusha. Like natavat. Natavat means like a person who is playing a part in a drama. The person, he'll go behind the curtain and come back as the king. He'll go behind the curtain and come back as a comedian. He'll go behind the curtain and come back as a beggar. He takes different forms. Like that, this subtle body also takes different forms of a king, deity, or a human being, or an animal, whatever, according to its karma. Now, what are these bhavas? We already saw about these bhavas. Nimitta, naimittika, prasangena. Nimitta, nimitta, some cause. And naimittika, the effect. Nimitta is sukshma sharira, and naimittika is sthula sharira, the gross body. So because of this, because of the relationship with this, this samsara means this travel in different bodies, different planes happens. Now, what is this nimitta naimitta? What is this caused? How is this caused? How does this function? To prove that, he says, sam siddhikascha bhavaha prakritika vaik krutascha dharmadyaha drishta karanashrayinaha karyashrayinascha kalaradyaha samsiddhikascha bhavaha. ప్రాకృతికాః వైకృతికాశ్చ ధర్మాద్యాః దృష్టా కర్ణాశ్రయినః కార్యాశ్రయినః. విల్ సీ టుమారో. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణా పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.
1: ఓం నమః శివాయ. Dear listeners of Shaivam.org Radio, the size of our audio collection continues to grow day by day. We now host more than 25,000 audio recordings. In order to make these extensive resources more accessible and beneficial to our radio listeners, we have reorganized our program schedule. Thirumurai Music and Thirumurai Discourses will be broadcast on Thirunariya Tamilosai. Philosophical Discourses and Periyapuranam Lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
2: ఆజ్ఞావైష్ణవమేకాదశగపాదం నిర్వపే దక్ష్ణర్వై సర్వా దేవతా విష్ణుర్యజ్ఞో దేవతాశ్చైవ యజ్ఞిం చాలత్తాగ్నిర్వై యజ్ఞస్యాంతోరస్తాత్ విష్ణుః పురస్తాద్ుభయత ఏవ యజ్ఞస్యాంతా అవలప్తా యతదాహుర్నిర్వచ ఇంద్రాద్యోస్తాగపాలస్తేనాజ్ఞేయోయత్రిగపాలస్తేన వైష్ణవో యజ్ఞేకాదశ గపాల సంపద్యతే నైంద్రోగ్నిర్వై యజ్ఞస్య పవిత్రం విష్ణుః పవిత్రభూతమేవ యజ్ఞమాలబ్ధమేరస్య వా ఏతద్యజ్ఞస్య రూపం యత్పురోడాశస్తస్మాత్ పురోడాశరేవ కార్యశ్చర కురువంతి దేన్వా వై కృతం భయో నడు హస్తండులాస్తన్ మిథునం మిథునమేవాస్య యజ్ఞముఖే దదాది తేజో వై కృతం తేజస ఏవ ప్రజాయతే పరశ్వో వా ఏష మేధాయా లభతే పురుద్యేషా ప్రతిమాయత్ ఇవైరోబందస్మాచ్చరరేవ కార్యో వేదిమతిదీక్షతే విందా ఇది వై వేదిమతిదీక్షతే విందతే హ వై యజ్ఞో వేదిమతిదీక్షతే అథో యజ్ఞపత ఏవాధిక్షి దృష్ట్వా వేద్యా వై దేవా ఇమమధురాణామి విందతే మామేవ విందతే యో వేదిమతిదీక్షతే అథో యజ్ఞపదమేవాలబ్ధప్రాచీనవగుంశం కురువంతి దిశో యది మాం వ్యకల్పయన్ని మామేవ దేవేభ్యో యకల్పన్ని మాం పితృభ్య ఇమామసురేభ్య ఇమాం మనుష్యేభ్యో దేవతామేష ఉపైతియో దీక్షతే దేవానామేతి దిశముపావర్తంతే ప్రాచీనమేవ దిశముపావర్తంతేథో దేవక్షేత్రమేవ ప్రావస్యతి ప్రయశ్రితంత్యంతరహితో వై దేవాక్షయా మనుష్యాక్షయో మనుష్యా దేవైనం క్షయాదంతర్ధాత్యథో రక్షసామనన్వాయాయాతి వా ఏషోస్మాల్లోకాద్యో దీక్షతే జనగ్రీష్యేతి దేవలోకమభ్యారోహతి పరిశ్రయంతి కోంతాంతి తేనాస్మిన్ లోకా నైతి తేనాస్మిన్ లోకే ఘతః పురస్తాత్ ప్రాయణం కుర్యాత్ స్వర్గకామస్యాసౌ వా ఆదిత్య స్వర్గో లోకో ముష్యైనమాదిత్యస్య కామక్షంగమయతి దక్షిణతః ప్రాయణం కుర్యాత్.

అద్యైతదాసన్న సమలంత దేవాపహతే మేద్య ఏవ మేధముపైత్యత్సు దీక్షాం ప్రవేదయిత్వా దేవాస్వర్గం లోకమాయం యదత్సుమతి తాని తామేవ దిక్ష్వాలభంతే అపయ అపోవృతమప్యవైదితాం వా ఏతత్ దీక్షాం పునరప్సు ప్రవేదయిత్వా సదయత్రాయస్మైనమిత్యాహత్రాత్యా ఏవ స్వధితే మైనగుం నిగుం సేరితి వై

ఆత్మానం శబలం తదస్మాదధిత్రవహంత్యుద్విగ్న శుచిరాపూతయేమీతి శుచిరేవాభ్యో యజ్ఞో మేధ్యః పూత

ఈక్షితవాదం వదతి సవావదీక్షిత ఇతి సాజం ప్రాప్తదేవ మనశ్చానాం దేవహితమశనమితి సాజమశనీయ ప్రాతరశనీయం వ్రతం వ్రతయతి మనశ్యస్య వ్యావృత్యై అదంతి వాక్ ఆహునశ్నంతి మనశ్యాన్ జ్యోతి దేవేభ్యో అథవా ఏతమాహుర్వ్రతముపేయువ్రత్యా యజ్ఞముపావర్తంతేతౌ హి మనసానాహోరాత్రే అభవతాంతయోర్వా ఏత

దండం ప్రయచ్చతి తామేవాస్మై వజ్రం ప్రయచ్చత్యతో వజ్రమేవాస్మై ప్రయచ్చతి గోపీతాయాస్య దగ్ధం ప్రయచ్చత్యేతావతీషీ ఇయం వాక్తత్యతో ఏతావతీహి వాచా వీర్యం క్రియతే యత్ ఉషాదం ప్రయచ్చే త్వాం వాచం మైత్రావరుణో విభజేత్తగ్రశ్వశ్రుత్యాయా మైత్రావరుణాయ ప్రయచ్చతి తాదృశ్వో భూతే

దీక్షితంతరంతి యజ్ఞానతరతి ప్రభాంగాన సహంతరతి సహైవ యజ్ఞేన తరతి హమం వా ఆదిత్యగుం సర్వా వాచో గచ్ఛంతి సా

0: Dear listeners of Shaivam.org, the following is Gangadhara Ashtakam, presented by Dr. M. Gokulakrishna Iyer.
1: Maulav Ganga Shashankav, Karacharanatale Shitalanga Bhujangaha, Vame Bhage Dayardra, Himagiritanaya Chandanam Sarvagatre, Itham Shitam Prabhutam, Tavakanaka Sabhanathavodham Kvashaktihi, Chitte Nirveda Tapte, Yadi Bhavati Nate Nityavaso Madhiye, Gangam Vari Manohari Murari Charanachyutam, Tripurari Shirashchari Papahari Punatumam, Shrimat Kshiratarangini Tatagate Punye Virinchef Pure, Nityam Sannihitam Kila Kalayitum, Kshirabhishekadaram, Shrigarutmata Vallika Sahacharam, Marge Sahayam Drunam, Shrimat Dikshita Vipradaivatavaram, Sanchintaye Shankaram, Shrimadappaya Dikshitendranugrihitam, Gangadharashtakam Stotram Adhikritya Vakshyami, Kaha Asya Stotrasya Nirmata, Kimasya Stotrasya Vaishishtyam, Asya Cha Stotrasya Vishayah Kaha Iti Dhyeyam, Idameva Vaktrivailakshanyam, Prabandhavailakshanyam, Pratipadhyavailakshanyam Iti Trividhamahuhu. Tadrachito Granthaha Gangadharashtakam Pratipadyascha Bhagavan Gangadharaha Bhagavato Gangadharasya Vaibhave Dhyate Sati Bhajaniyasya Tasya Prameyasya Tattvam Jnayeta Gangadharashtakasya Prabandhasya Vaibhave Dhyate Sati Prabandhavailakshanyam Jnayeta Vaktur Vaibhave Dhyate Sati Pramatravailakshanyam Cha Jnayeta अत्र वक्त्रवैलक्षण्यमेवं भवति विद्वद्गुरोर् विहितविश्वजिदध्वरस्य श्रीसर्वतोमुखमहाव्रतयाजिसूनोः श्रीरङ्गराजमखिनः श्रितचन्द्रमौलिः अस्त्यप्पदीक्षित इति प्रथितस्तनूजः इति तदनन्तरं प्रबन्धवैलक्षण्यं वक्ष्यामि दीक्षितेन्द्ररचितानि कानिचित् स्तोत्राणि तैरेव व्याख्यातानि अन्यानि कानिचित् नतैर व्याख्यातानि तैहि अव्याख्यातेषु अन्यतमं स्तोत्रं गंगाधराष्टकं श्री देवी महात्म्य वराह पुराण हरिवंश भागवतादि प्रतिपन्न देवी महिमा संग्रह रूपेण यथा दुर्गा चंद्र कला स्तुति हि तैहि रचिता यथा च आदित्य स्तोत्र रत्नं ब्रह्मवैवर्त वायुलिंग विष्णुमत्स्य कूर्म वराहादित्य पुराणेषु स्कांदपुराणान्तर्गतायां द्वितीयायां सूतसंहितायां महाभारते तैत्तिरीय मैत्रायणीय तलवकार श्रुतिषु गौतमयाज्ञवल्क्य स्मृत्योः छान्दोग्य बृहदारण्यक तैत्तिरीयाणां च उपनिषत्सु प्रतिपन्नयोः सूर्यदेव परमेश्वर महिम्नोः संग्रहरूपेण रचितं तथैव गंगाधराष्टकमपि भागवत शिवपुराणांतर्गत वायवीय संहिता पद्मपुराण महाभारतांतर्गत द्रोणपर्व रामायणेषु प्रतिपन्नस्य परमेश्वर महिम्नः संग्रह रूपेण रचितम् त्रयाणामेषां स्तोत्राणां एते साधारण धर्माः भवन्ति अर्थगौरवं भाषासारल्येन व्याविद्धं वरदराजस्तव सदृशस्य अलंकाराढ्यस्य स्तोत्रोत्तमस्य रचने दक्षतरेषु सत्स्वपि कुवलयानंद चित्रमीमांसा वृत्तिवार्तिक सदृशानां अलंकारशास्त्रनिष्णातैः विद्वत्प्रवरैः शाशस्यमानानां शास्त्रग्रंथतल्लजानां रचने दक्षतरेषु सत्स्वपि न कमप्यलंकारं प्रयुञ्जतेऽत्र दीक्षितेन्द्राः नानाशास्त्रेषु श्रेष्ठतमानां वादग्रंथानां रचने दक्षतरेषु सत्स्वपि स्तोत्रग्रंथ प्रतिरूपकानां ब्रह्मतर्कस्तव रामायण तात्पर्य सार संग्रह स्तोत्र भारत तात्पर्य सार संग्रह स्तोत्र पंचरत्न स्तुति शिखरिणी माला सदृशानां वादग्रंथानां रचने दक्षतरेषु सत्स्वपि न कमपि वादं प्रस्तुवन्त्यत्र दीक्षितेन्द्राः अपीत कुचाम्बास्तव निग्रहाष्टकयोरिव स्वजीविते घटितानां घटनानाम् उल्लेखः क्वचिदपि न कृतः तैः एवं प्रबन्धवैलक्षण्यमुक्तम् इदानीं ಪ್ರತಿಪಾದ್ಯ ವೈಲಕ್ಷಣ್ಯಂ ವಕ್ಷ್ಯಾಮಿ. ಗಂಗಾಧರಾಷ್ಟಕಂ ಇತಿ ಅಸ್ಯ ಸ್ತೋತ್ರಸ್ಯ ದೀಕ್ಷಿತೇಂದ್ರೈಃ ಕೃತಾ ಸಂಜ್ಞಾ. ಮೂರ್ತಿವಿಶೇಷ ವಿಷಯಿಣ ಅನೇನ ಸ್ತೋತ್ರೇಣ ಸ್ವಶಿರಸಿ ಗಂಗಾಂ ದಧಾನಃ ಉಮಾರಮಣಃ ಪರಮೇಶ್ವರಃ ಸ್ತುತ್ಯತೆ ಇತಿ ಸ್ಪಷ್ಟಮೇವ. ಗಂಗಾಧರಾಖ್ಯಂ ಏತತ್ ಶಿವನಾಮ ಸ್ಕಾಂದಪುರಾಣಾಂತರ್ಗತಾಯಾಂ ಪಂಚಮ್ಯಾಂ ಶಾಂಕರ್ಯಾಂ ಸಂಹಿತಾಯಾಂ ಗೌರಿನಾರಾಯಣ ಸಂವಾದೆ ಗೌರ್ಯೈ ದೇವ್ಯೈ ಭಗವತಾ ನಾರಾಯಣೇನೋಪದಿಷ್ಟೆ ಶಿವನಾಮಾಷ್ಟೋತ್ತರಶತೆ ನಿಗದಿತಂ. ಗಂಗಾಧರೋ ಲಲಾಟಾಕ್ಷಃ ಕಾಲಕಾಲಃ ಕೃಪಾನಿಧಿಃ ಭೀಮಃ ಪರಶುಹಸ್ತಶ್ಚ ಮೃಗಪಾಣಿರ್ಜಟಾಧರಃ ಇತಿ ಶ್ಲೋಕಃ. ತಸ್ಯ ಶಿವರಹಸ್ಯಂ ಇತಿ ವ್ಯಾಖ್ಯಾನಂ ಶ್ರೀ ನೀಲಕಂಠದೀಕ್ಷಿತೈ ರಚಿತಂ. ಶಿವನಾಮೈತತ್ ಏವಂ ವ್ಯಾಖ್ಯಾತಂ ತೈಃ. ಧರತೀತಿ ಧರಃ ಗಂಗಾಯಾಃ ಧರಃ ಗಂಗಾಧರಃ. ಗಂಗಾಚಾತ್ರ ಹೈಮವತಿ ಕುಟಿಲಾಪರನಾಮಧೇಯ ಬ್ರಹ್ಮಶಾಪಾಪಾದಿತ ಜಲಭಾವ ವಾಮನಪುರಾಣ ಪ್ರಸಿದ್ಧ ಯತ್ ಧಾರಣಾಯ ಭಗೀರಥೇನ ಶಿವಃ ಪ್ರಸಾದಿತಃ. ಏತೇನ ಭಕ್ತವಶ್ಯತ್ವಂ ಇತರಾಸಾಧ್ಯ ಕರ್ಮಕರತ್ವಂ ಚ ಸೂಚಿತಂ. ಗಂಗಾಧಾರಣಸ್ಯ ಇತರಾಸಾಧ್ಯತ್ವಂ ಚ ಆರಣ್ಯಪರ್ವಣಿ ಭಗೀರಥಂ ಪ್ರತಿ ಗಂಗಾವಚನೇನ ದರ್ಶಿತಂ. ಕರಿಷ್ಯಾಮಿ ಮಹಾಭಾಗ ವಚಸ್ತೆ ನಾತ್ರ ಸಂಶಯಃ ವೇಗಂ ತು ಮಮ ದುರ್ಧಾರ್ಯಂ ಪತಂತ್ಯಾ ಗಗನಾಚ್ಯುತಂ ನಕ್ಷಮಸ್ತ್ರಿಷು ಲೋಕೇಷು ಕಶ್ಚಿತ್ ಧಾರಯಿತುಂ ನೃಪ ಅನ್ಯತ್ರ ವಿಬುಧಶ್ರೇಷ್ಠಾತ್ ನೀಲಕಂಠಾನ್ ಮಹೇಶ್ವರಾತ್ ಇತಿ. ಯಥೋಕ್ತಮಸ್ಮದ್ ದೀಕ್ಷಿತೈಶ್ಚ ಬ್ರಹ್ಮತರ್ಕಸ್ತವೇ ಗಂಗಾಧೃತಾನ ಭವತಾ ಶಿವಪಾವನೀತಿ ನಾಸ್ವಾದಿತೋ ಮಧುರ ಇತ್ಯಪಿ ಕಾಲಕೂಟಃ ಸಂರಕ್ಷಣಾಯ ಜಗತಾಂ ಕರುಣಾತಿರೇಕಾತ್ ಕರ್ಮದ್ವಯಂ ಕಲಿತಮೇತದನನ್ಯ ಸಾಧ್ಯಂ ಇತಿ. ಭಗವಚ್ಛಿರಸ್ಸಂಬಂಧಾತ್ ಪವಿತ್ರೀಭೂತಾಯಾಃ ಗಂಗಾಯಾಃ ಮಾಹಾತ್ಮ್ಯಂ ಬಹುತ್ರ ಗೀಯತೆ ಪುರಾಣೇಷು. ಅಗ್ನಿಪುರಾಣೇ ಭಗವತಃ ಅಗ್ನೇಃ ವಚನಾನಿ ಗಂಗಾಮಾಹಾತ್ಮ್ಯಮಾಖ್ಯಾಸ್ಯೇ ಸೇವ್ಯಾಸ ಭುಕ್ತಿಮುಕ್ತಿದ ಯೇಷಾಂ ಮಧ್ಯೆ ಯಾತಿ ಗಂಗಾ ತೇ ದೇಶ ಪಾವನಾವರಾಃ ಗಂಗಾ ತಾರಯತೆ ಚೋಭೌ ವಂಶೌ ನಿತ್ಯಂ ಹಿ ಸೇವಿತ ಚಾಂದ್ರಾಯಣ ಸಹಸ್ರಾಚ್ಚ ಗಂಗಾಂಭಃ ಪಾನಮುತ್ತಮಂ ಗಂಗಾಮಾಸಂ ತು ಸಂಸೇವ್ಯ ಸರ್ವಯಜ್ಞ ಫಲಂ ಲಭೇತ್ ಸಕಲಾಘ ಹರೀದೇವಿ ಸ್ವರ್ಗಲೋಕ ಪ್ರದಾಯಿನಿ ಯಾವದಸ್ಥಿ ಚ ಗಂಗಾಯಾಂ ತಾವತ್ ಸ್ವರ್ಗೇ ಸತಿಷ್ಠತಿ ಅಂಧಾದಯಸ್ತು ತಾಂ ಸೇವ್ಯ ದೇವೈರ್ಗಚ್ಛಂತಿ ತುಲ್ಯತಾಂ ದರ್ಶನಾತ್ ಸ್ಪರ್ಶನಾತ್ ಪಾನಾತ್ ತಥಾ ಗಂಗೇತಿ ಕೀರ್ತನಾತ್ ಪುನಾತಿ ಪುಣ್ಯಪುರುಷಾಣ್ ಶತಶೋಥ ಸಹಸ್ರಶಃ ಇತಿ. ನಾರದಪುರಾಣೇ ಚ ಅಹೋ ಗಂಗಾ ಜಗದ್ಧಾತ್ರಿ ಸ್ನಾನಪಾನಾದಿಭಿರ್ ಜಗತ್ ಪುನಾತಿ ಪಾವನೀತ್ಯೇಷ ಇತಿ. ಗಾಯತ್ರಿ ಛಂದಸಾಂ ಮಾತಾ ಮಾತಾಲೋಕಸ್ಯ ಜಾಹ್ನವಿ ಉಭೇತೆ ಸರ್ವಪಾಪಾನಾಂ ನಾಶಕಾರಣತಾಂ ಗತೆ ಧರ್ಮಾರ್ಥ ಕಾಮರೂಪಾಣಾಂ ಫಲರೂಪೇ ನಿರಂಜನೆ ಸರ್ವಲೋಕಾನುಗ್ರಹಾರ್ಥಂ ಪ್ರವರ್ತೇತೆ ಮಹೋತ್ತಮೇ ಇತ್ಯುಕ್ತಂ. ಮಹಾಭಾರತೆ ವನಪರ್ವಣಿ ಶಿವಸ್ಯ ಗಂಗಾಧಾರಣ ವೃತ್ತಾಂತಃ ಪ್ರಸ್ತುತಃ. ಮಹಾರಾಜೋ ಭಗೀರಥಃ ಕೈಲಾಸಂ ಪರ್ವತಂ ಗತ್ವಾ ತೋಷಯಾಮಾಸ ಶಂಕರಂ ಗಂಗಾವತರಣಂ ರಾಜನ್ ಅಯಾಚತ ಮಹೀಪತಿ ಅಗೃಹ್ಣಾಚ್ಚ ವರಂ ತಸ್ಮಾತ್ ಗಂಗಾಯಾ ಧಾರಣೇ ನೃಪ ಏವಮಸ್ತ್ವಿತಿ ರಾಜಾನಂ ಭಗವಾನ್ ಪ್ರತ್ಯಭಾಷತ. ಧಾರಯಿಷ್ಯೇ ಮಹಾಭಾಗ ಗಗನಾತ್ ಪ್ರಚ್ಯುತಾಂ ಶಿವಾಂ ದಿವ್ಯಾಂ ದೇವನದೀಂ ಪುಣ್ಯಾಂ ತ್ವತ್ಕೃತೇ ನೃಪಸತ್ತಮ ಏವಮುಕ್ತ್ವಾ ಮಹಾಬಾಹೋ ಹಿಮವಂತಮುಪಾಗಮತ್ ಸಂವೃತಃ ಪಾರ್ಷದೈರ್ಘೋರೈಃ ನಾನಾ ಪ್ರಹರಣೋದ್ಯತೈಃ ತತ್ರ ಸ್ಥಿತ್ವಾ ನರಶ್ರೇಷ್ಠಂ ಭಗೀರಥಮುವಾಚಃ ಪ್ರಯಾಚಸ್ವ ಮಹಾಬಾಹೋ ಶೈಲರಾಜಸುತಾಂ ನದೀಂ ಪಿತೃಣಾಂ ಪಾವನಾರ್ಥಂ ತೇ ತಾಮಹಂ ಮನುಜಾಧಿಪ ಪತಮಾನಾಂ ಸರಿಶ್ರೇಷ್ಠಾಂ ಧಾರಯಿಷ್ಯೇ ತ್ರಿವಿಷ್ಟಪಾತ್. ಏತಚ್ಛ್ರುತ್ವಾ ವಚೋ ರಾಜ ಶರ್ವೇಣ ಸಮುದಾಹೃತಂ ಪ್ರಯತಃ ಪ್ರಣತೋ ಭೂತ್ವಾ ಗಂಗಾಂ ಹಿ ಸಮಚಿಂತಯತ್ ತತಃ ಪುಣ್ಯಜಲಾರಮ್ಯ ರಾಜ್ಞಾ ಸಮನುಚಿಂತಿತ ಈಶಾನಂ ಚ ಸ್ಥಿತಂ ದೃಷ್ಟ್ವಾ ಗಗನಾತ್ ಸಹಸಾಚ್ಯುತ ತಾಂ ಪ್ರಚ್ಯುತಾಮಥೋ ದೃಷ್ಟ್ವಾ దేవాసార్ధం మహర్షిభి గంధర్వోరగ యక్షాశ్చ సమాజగ్ముర్దిదృక్షవ తతఃపపాత గగనాత్ గంగా హిమవతస్సుత సముద్వాంత మహావార్త మీనగ్రాహ సమాకుల తాండధార హరోరాజన్ గంగాం గగనమేఖలాం లలాటదేశే పతితాం మాలాం ముక్తామయీమివ సాబభూవ విసర్పంతి త్రిధారాజన్ సముద్రగా. గంగాయా ధారణం కృత్వా హరో లోక నమస్కృతః ఇతి. ఏవం క్షిప్రం ముక్తిప్రదాం భగవతీం గంగాం శ్రీమచ్చంకర భగవత్పాదాః ఏవం స్తువంతి. బ్రహ్మాండం ఖండయంతి హరశిరసి జటావల్లిముల్లాసయంతి స్వర్లోకాదాపతంతి కనకగిరిగుహా గండశైలాత్ స్ఖలంతి క్షోణీపృష్ఠే లుఠంతి దురితచయచము నిర్భరం భర్త్సయంతి పాథోధిం పూరయంతి సురనగర సరిత్ పావనీనః పునాతు ఇతి. భగవదాజ్ఞయ భూమౌ ప్రవహంత్యాః గంగాయాః అంశః తదీయే మూర్ధ్న్యేవ నిత్యం వసతి తజ్జలే మజ్జద్భ్యః నితరాం ప్రసీదేద్ భగవాన్ ఇత్యుక్తం శివరహస్యే. ఆచంద్రార్కం వహంతీ త్వం లోకం ప్లవయమాశుచః ఏకాంశేన వసాత్రైవ మన్మూర్ధ్ని కృతకేతన తేన గంగాధరో నామ్నా భవిష్యామి సరిద్వరే స్నాతానాం త్వయి సారూప్యం మమ దాస్యాం యసంశయం. ఇత్యుక్తా శశిశేఖరేణ జగతాం సంపావనే సాసరిత్ శంభోర్మూర్ధ్ని సదైవ వాసమకరోత్ ఇతి. తస్మాదేవ కపర్దీతి వ్యోమకేశ ఇతి చ ఆభ్యాం నామభ్యాం విఖ్యాయతే భగవాన్. కపరః గంగా ప్రవాహః తం దదాతి భగీరథాయ ఇతి కపర్దః జటానాం గ్రంథి విశేషః. కపర్దః అస్య అస్తి ఇతి కపర్దీ. గంగాధారణసమయే వ్యోమవత్ విశాలః జటావలయరూపః కేశః అస్య అస్తి ఇతి వ్యోమకేశః. స్తుతోయం గంగాధరమూర్తిః సుందరమూర్తిస్వామిభిః ద్రావిడీషు గీతాసు. పండ్ భగీరథన్ వేండ ఆర్తవందిళ్యం పునర్గంగై నంగయ్యాళే నిన్ జటైమిసైకరంద తీర్థనే నిన్రన్ తిరువడియడైందేన్ సెళుంబుళిల్ తిరుప్పుంగూరులానే ఇతి. పండ్ పురా భగీరథన్ వేండ భగీరథస్య అభ్యర్థనేన ఇత్యర్థః. ఆర్తవందిళ్యం పునర్గంగై నంగయ్యాళై ఆర్త్ ఇచ్ఛయా వందిళ్యుం అవతరత్ పునల్ జలం యస్యాః సా ఆర్తవందిళ్యుం పునల్ సా చ సా గంగై నంగయ్యాళ్. నంగయాళ్ నామ యోషిత్ గంగా ఇతి యోషిత్ నంగయాళ్ గంగై నంగయాళ్ తాం ఆర్తవందిళ్యుం పునర్గంగై నంగయ్యాళై నిన్ జటైమిసైకరంద తీర్థనే నిండ్రన్ తవ తిరువడియడైందేన్ పదకమలం శరణమాగతోస్మి. తిరుప్పుంగూరులానే నామ తిరుప్పుంగూరుతి చిదంబరాత్ సమీపే కించిత్ క్షేత్రం వర్తతే. తత్క్షేత్రస్థితం భగవంతం స్తువంతి సుందరమూర్తిస్వామినః. ఆర్తత్రాణపరాయణస్య భగవాన్ గంగాధరో మే గతిః ఇతి స్తోత్రస్యాస్య ఏకైకస్యాపి శ్లోకస్య చతుర్థః పాదః. ఆర్తత్రాణపరాయణః ఆర్తాః ఆధ్యాత్మికాధిదైవికాధిభౌతికరూపేణ యేన కేనచిద్ వ్యసనేన పీడితాః తేషాం సంరక్షణం ఆర్తత్రాణం. తస్మిన్ పరాయణం ఆసక్తిః యస్య సః అనేన భగవతః భక్తవశ్యత్వం సూచితం. భగవాన్ నిగ్రహానుగ్రహశక్తః శివతత్వరహస్యే నామైతత్ ఇత్థం వ్యాఖ్యాతం నీలకంఠదీక్షితైః. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసశ్రియః జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణ ఇతి విష్ణుపురాణవచనాత్ ఐశ్వర్యాదిగుణషట్కం భగః తద్వాన్ భగవాన్. తత్ర సమగ్రమైశ్వర్యం నామ సర్వవిషయకమైశ్వర్యం. తచ్చ ధ్యేయః సర్వైశ్వర్యసంపన్నః సర్వేశ్వరః శంభురాకాశమధ్యే ఇతి. भूयसृष्ट्वा पतयस्त्वथेशः सर्वाधिपत्यं कुरुते महात्मा तमीश्वराणां परमं महेश्वरम् इत्यादि श्रुतिसिद्धं वीर्यं पराक्रमः शरभभैरव वीरभद्राद्यवतारप्रसिद्धः स च नवाओजीयो रुद्रत्वदस्ति इति क्षयद्वीराय प्रभरामहेमतिम् इत्यादि श्रुतिसिद्धः यशः सर्वजनस्तुत्यत्वं तच्च नमश्लोकाय चावसान्याय च विदामदेवं भुवनेशमीड्यं तस्य नाम महद्यशः इत्यादि श्रुतिभिः यं विष्णुरिन्द्रशम्भुश्च ब्रह्मालोकपितामहः स्तुवन्ति विविधैस्तोत्रैः देवदेवं महेश्वरं तमर्चयन्ति ये शश्वत् दुर्गाण्यतितरन्ति ते इत्यादि भारतवचनैश्च प्रसिद्धं श्रीः अम्बिकैव श्रियं लक्ष्मीमौपलामम्बिकां गाम् इति श्रुतेः तद्वत्त्वं च उमासहायं परमेश्वरं प्रभुम् इत्यादि श्रुतिसिद्धं ज्ञानं सर्वविषयकं तच्च यः सर्वज्ञः सर्ववित् सविश्वकृद्विश्वविदात्मयोनिः इत्यादि श्रुतिसिद्धं वैराग्यं सर्वत्र निस्पृहता तच्च सर्वत्र औदासीन्यप्रतिपादिकाभिः न तस्य कार्यं करणं न विद्यते इत्यादि श्रुतिभिः ज्ञानं विरागतैश्वर्यं तपःसत्यं क्षमाधृतिः स्रष्टृत्वमात्मसम्बोधः ह्यधिष्ठातृत्वमेव च अव्ययानि दशैतानि नित्यं तिष्ठन्ति शङ्करे इति स्मृतिभिश्च सिद्धम् इति सः भगवान् इत्यनेन तस्य इतरासाध्यकर्मकरत्वं सूचितं गतिः गन्तव्या परा देवता मे गतिः इति इमे पदे दीक्षितेन्द्राणामेव वचोभिः व्याकरोमि तद्दासभूतैः सर्वैरस्माभिः अनन्यशरणतया तमेव प्रतिपद्य तदनुज्ञया तदाराधनरूपाण्येव सर्वाणि कर्माणि कर्तव्यानीत्यवबुध्य तथैव तं प्रपद्य तदाराधनरूपाण्येव सर्वाणि कर्माणि अस्माभिरनुष्ठेयानि इति पूर्वोत्तरमीमांसावादनक्षत्रमालायां गौरोऽहमित्यादि प्रतीत्यविषयत्वशङ्कानिरासार्थान्तर्यामिशक्तिवादे पञ्चम्यां कक्ष्यायामुक्तं गङ्गाधराष्टकस्य श्लोकानां सर्वेषामपि आद्येषु त्रिषु पादेषु येन केनचिद् रूपेण आपन्नाम् आर्तिमापद्यमानाः ये केचिद् भक्ताः तत्तदार्तिनाशार्थं भगवन्तं तं शरणीकृत्य सौख्यमापुः इति निगदितम् इह जन्मनि जन्मान्तरे च शास्त्रतः गुरुतश्च भगवत्तत्त्वं शृण्वन्तः शुद्धात्मानः सगुणमीश्वरं सर्वार्थदं प्रपद्यन्ते ते च भगवद्भजनपराः सुकृतिनः चतुर्विधाः प्रोक्ताः चतुर्विधा भजन्ते मां जनाः सुकृतिनोऽर्जुन आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ इति अनेन स्तोत्रेण पूर्वोत्तरमीमांसावादनक्षत्रमालायां गौरोऽहमित्यादि प्रतीत्यविषयत्वशङ्कानिरासार्थान्तर्यामिशक्तिवादे सप्तम्यां कक्ष्यायां दीक्षितेन्द्रोक्तरीत्या शरणागतिरूपायाः प्रपत्तेः मुक्तिरेव फलं न भवति इति स्फुटमवगम्यते शास्त्राचार्योपदेशसंस्कृतस्वस्वप्रज्ञानुरूपेण तत्तत्फलार्थिनः जनाः ज्ञानयोगेन वा कर्मयोगेन वा अन्यथा वा येन केन प्रकारेण भगवन्तमुपासते तत्तत्साधननिष्ठांस्तानुपासकान् तथैव तत्तत्फलप्रदानार्थं प्रत्यक्षीभूय अनुगृह्णाति यादृशी भावना यस्य सिद्धिर्भवति तादृशी इति नियमात् स्वस्वप्रज्ञाबलेन परिगृहीतवस्तूपासनानुरूपेणैव शरणागतेः फलं सिध्यतीति भावः तत्र शिवपुराणान्तर्गतायां शतरुद्रसंहितायां भगवान् इत्थं प्रतिजानीते गतो मच्छरणय्यस्तु तस्य दुःखं क्षयं गतं मत्प्रियशरणापन्नः प्राणेभ्योऽपि न संशयः इति गङ्गाधराष्टकस्य प्रथमे श्लोके ಸಮುದ್ರಮಥುನ ಸಮಯೆ ಹಾಲಾಹಲ ವಿಷಪ್ರಸರಣ ರೂಪಾಂ ಆರ್ತಿಮಾಪದ್ಯಮಾನಾನಾಂ ಬ್ರಹ್ಮಾದಿದೇವಾನಾಂ ಆರ್ತಿಹಂತಾರಂ ತದ್ವಿಷಾಶಿನಂ ಭಗವಂತಂ ನೀಲಕಂಠಂ ಸ್ತುವಂತಿ ದೀಕ್ಷಿತೇಂದ್ರಾಃ. ದ್ವಿತೀಯೇ ಶ್ಲೋಕೆ ಪಿತ್ರೋಃ ದಾರಿದ್ರ್ಯವಶಾತ್ ಪೇಯಕ್ಷೀರಾಲಾಭರೂಪಾಂ ಆರ್ತಿಮಾಪದ್ಯಮಾನಸ್ಯ ವ್ಯಾಘ್ರಪಾದಸೂನೋಃ ಉಪಮನ್ಯೋರಾರ್ತಿಹಂತಾರಂ ತದಿಷ್ಟಪ್ರದಂ ಭಗವಂತಂ. ತೃತೀಯೇ ಶ್ಲೋಕೆ ಪ್ರಥಮದ್ವಿತೀಯಾಭ್ಯಾಂ ಪಾದಾಭ್ಯಾಂ ಯಮದೇವತರ್ಜನರೂಪಾಂ ಆರ್ತಿಮಾಪದ್ಯಮಾನಸ್ಯ ಮಾರ್ಕಂಡೇಯಸ್ಯ ಮುನೇಃ ಆರ್ತಿಹಂತಾರಂ ಮೃತ್ಯುಂಜಯಂ. ತೃತೀಯೇನ ಪಾದೇನ ದೈತ್ಯಾನಾಂ ಬಲಪರಾಕ್ರಮವರ್ಧನರೂಪಾಂ ಆರ್ತಿಮಾಪದ್ಯಮಾನಸ್ಯ ಭಗವತೋ ನಾರಾಯಣಸ್ಯ ಚಾರ್ತಿಹಂತಾರಂ ತಸ್ಯ ವಿಜಯಪ್ರಾಪ್ತ್ಯರ್ಥಂ ತಸ್ಮೈ ಸುದರ್ಶನಚಕ್ರಂ ದದತ್ತಂ ಭಗವಂತಂ ಹರೀಶ್ವರಂ. ಚತುರ್ಥೇ ಶ್ಲೋಕೆ ಸ್ವಪುತ್ರಸ್ಯ ಅಭಿಮನ್ಯೋಃ ಮೃತ್ಯುರೂಪಾಂ ಆರ್ತಿಮಾಪದ್ಯಮಾನಸ್ಯ ಅರ್ಜುನಸ್ಯ ಆರ್ತಿಹಂತಾರಂ ಭಾರತಯುದ್ಧೇ ತಸ್ಯ ವಿಜಯಪ್ರಾಪ್ತ್ಯರ್ಥಂ ತಸ್ಮೈ ಪಾಶುಪತಾಖ್ಯಮಸ್ತ್ರಂ ದದತಂ. ಪಂಚಮೇ ಸ್ವಬಾಂಧವೈಃ ಶಿವಾಲಯೇ ಭಗವದರ್ಚಾಪೂಜಾ ಕೈಂಕರ್ಯ ಹರಣರೂಪಾಂ ಆರ್ತಿಮಾಪದ್ಯಮಾನಸ್ಯ ದ್ರವಿಡೇಷು ಜಾತಸ್ಯ ಕಸ್ಯಚಿತ್ ಬ್ರಾಹ್ಮಣವಟೋಃ ಆರ್ತಿಹಂತಾರಂ. ತಿರುವಿರಿಂಚಿಪುರಕ್ಷೇತ್ರಸ್ಥಿತಂ ಭಗವಂತಂ ಮಾರ್ಗಸಹಾಯಂ. ಷಷ್ಠೇ ತ್ರಿಪುರಾಸುರತರ್ಜನರೂಪಾಂ ಆರ್ತಿಮಾಪದ್ಯಮಾನಾನಾಂ ಇಂದ್ರಾದಿದೇವಾನಾಂ ಆರ್ತಿಹಂತಾರಂ ತ್ರಿಪುರಘ್ನಂ. ಸಪ್ತಮೇ ಶ್ಲೋಕೆ ದೀಕ್ಷಿತೇಂದ್ರಾಣಾಂ ಆಶಯಃ ನ ಸ್ಫುಟಮವಗಮ್ಯತೆ ಶ್ರೌತಸ್ಮಾರ್ತಾದ್ ವೈದಿಕಪಥಾತ್ ಪತನರೂಪಾಂ ಆರ್ತಿಮಾಪದ್ಯಮಾನಸ್ಯ ಕಸ್ಯ ಭಕ್ತಸ್ಯ ಆರ್ತಿಂ ಅಪರಾಧಕ್ಷಮಾಪನೇನ ಭಗವಾನ್ ಜಘಾನ ಇತ್ಯನ್ವೇಷ್ಟವ್ಯಂ. ಅಷ್ಟಮೇ ಶ್ಲೋಕೆ ಗಂಗಾ ಸ್ರಾವಸಂರೋಧನ ರೂಪಾಂ ಆರ್ತಿಮಾಪದ್ಯಮಾನಸ್ಯ ಭಗೀರಥಸ್ಯ ಆರ್ತಿಹಂತಾರಂ ಗಂಗಾಧರಂ ಚ ದೇವಂ ಸ್ತುವಂತಿ ದೀಕ್ಷಿತೇಂದ್ರಾಃ. ಕಸ್ಮಿನ್ ಸಮಯೇ ಸ್ತೋತ್ರಮೇತತ್ ದೀಕ್ಷಿತೇಂದ್ರೈಃ ರಚಿತಂ ಇತಿ ಕಿಂಚಿತ್ ವಕ್ತುಮಿಚ್ಛಾಮಿ. ವೇಲೂರ್ಪುರೆ ಚಿನ್ನಬೊಮ್ಮನಾಯಕರಾಜಸ್ಯ ಸಭಾಧ್ಯಕ್ಷತಾಂ ಅಂಗೀಕೃತ್ಯ ನಿವಸಂತಃ ಆಸನ್ ದೀಕ್ಷಿತೇಂದ್ರಾಃ. ತದಾನೀಂ ರಾಜ್ಞಃ ಸದಸಿ ನೀಲಕಂಠಶಬ್ದಾರ್ಥ ವಿಚಾರಃ ಪ್ರಾವರ್ತಿಷ್ಟ. ತತ್ರೋಚ್ಯತೆ ಕೆವಿ ಸುಬ್ರಹ್ಮಣ್ಯಶಾಸ್ತ್ರಿಭಿಃ ಶ್ರೀಮದಪ್ಪಯ್ಯ ದೀಕ್ಷಿತೇಂದ್ರ ವಿಜಯೇ ಚತುರ್ಥೇ ತರಂಗೆ. ತದಾ ದೀಕ್ಷಿತೇಂದ್ರಾಃ ಕಾಲಕೂಟೋಪದೃತ ಸಕಲ ನಿಲಿಂಪ ಶರಣೀಕೃತಸ್ಯ ಸದಾಶಿವಸ್ಯ ವಿಭೂತಿ ಪ್ರತಿಪಾದಕಂ ಭಾಗವತ ಶ್ಲೋಕಂ ವಾಂಗ್ಮುಖ ಪುರಸ್ಸರಂ ನ್ಯರೂಪಯನ್ ತದುಗ್ರವೇಗಂ ದಿಶಿ ದಿಶ್ಯುಪರ್ಯಧೋ ವಿಸರ್ಪದುತ್ಸರ್ಪದ ಸಹ್ಯವೀರ್ಯಂ ಭೀತಾಃ ಪ್ರಜಾ ದುದ್ರುವುರಂಗಸೇಶ್ವರಾಃ ಅರಕ್ಷ್ಯಮಾಣಾ ಶರಣಂ ಸದಾಶಿವಂ ಇತಿ. ಅಯಂ ಶ್ಲೋಕಃ ಶ್ರೀಮದ್ಭಾಗವತಸ್ಯ ಅಷ್ಟಮೇ ಸ್ಕಂಧೆ ಸಪ್ತಮೇ ಅಧ್ಯಾಯೇ ಉಕ್ತಃ. ಪೂರ್ವೋತ್ತರಮೀಮಾಂಸಾವಾದ ನಕ್ಷತ್ರಮಾಲಾಯಾಂ ಗೌರೋಹಮಿತ್ಯಾದಿ ಪ್ರತೀತ್ಯ ವಿಷಯತ್ವ ಶಂಕಾ ನಿರಾಸಾರ್ಥಾಂತರ್ಯಾಮಿ ಶಕ್ತಿವಾದೆ ಸಪ್ತಮ್ಯಾಂ ಕಕ್ಷ್ಯಾಯಾಂ ಅಯಂ ಶ್ಲೋಕಃ ದೀಕ್ಷಿತೇಂದ್ರೈಃ ಆಮ್ನಾತಃ. ತ್ರಿಮೂರ್ತ್ಯುತ್ತೀರ್ಣ ನಿಸ್ತ್ರೈಗುಣ್ಯ ಶಿವಾಭಿಧಾನ ಪರಬ್ರಹ್ಮರೂಪ ಪರಮಾತ್ಮತತ್ವತಯ ತಸ್ಯ ಕೈಲಾಸವಾಸಿನಃ ಶ್ರೀಕಂಠಸ್ಯ ರುದ್ರಸ್ಯ ಶಿವವಿಭೂತಿ ವಿಶೇಷಸ್ಯ ಪ್ರಜಾಪತಿಭಿಃ ಕೃತೇ ಸ್ತೋತ್ರೇ. ಕಾಲಕೂಟ ಸಂಹರಣಮಿದಂ ಬ್ರಹ್ಮಾದೀನಾಮಪ್ಯಸಾಧ್ಯಂ ಅತಃ ತ್ವದೇಕಶರಣಾಃ ವಯಮಾಗತಾಃ ಇತಿ ಜ್ಞಾಪಯಿತುಮುಕ್ತಮಿತಿ. ಕಿಂಚ ನತೇಗಿರಿತ್ರಾಖಿಲಲೋಕಪಾಲ ವಿರಿಂಚಿ ವೈಕುಂಠ ಸುರೇಂದ್ರಗಮ್ಯಂ ಜ್ಯೋತಿಃ ಪರಂ ಯತ್ರ ರಜಸ್ತಮಶ್ಚ ಸತ್ವನ್ನ ಯತ್ ಬ್ರಹ್ಮನಿರಸ್ತಭೇದಂ ಇತಿ. ಅತ್ರ ಹಿ ಗುಣವಿಶೇಷೋಪಾಧಿಕ ಬ್ರಹ್ಮವಿಷ್ಣುರುದ್ರಭೇದರಹಿತಂ ತತ್ಸಮಷ್ಟಿರೂಪಂ ಪರಮಶಿವಾತ್ಮಕಮುಚ್ಯತೆ. ಶ್ರುತಿಶ್ಚ ನಮೋನೀಲಗ್ರೀವಾಯ ಶಿತಿಕಂಠಾಯ ಚ ಇತ್ಯಪರಂ ಚ. ದೇವಿ ಭಾಗವತೆ ಗ್ರೀವಾಂ ಜಗ್ರಾಹ ಜನನಿ ಲೋಕಾನಾಂ ಹಿತಮಿಚ್ಛತಿ ನೀಲಗ್ರೀವಾ ತದಾ ಜಾತ ನೀಲಗ್ರೀವಸ್ತತೋಭವತ್ ಇತಿ. ತದಾ ವೈಷ್ಣವಾಗ್ರಣೀ ತಾತಾಚಾರ್ಯಃ ಸ್ವಧಾಪಿತ ವಿಷತೀರ್ಥಪಾನೇನಾಪಿ ಸ್ವಸ್ಥಾಂಸ್ತಾನ್ ದೀಕ್ಷಿತೇಂದ್ರಾನ್ ಅವಗಚ್ಛನ್ನಪಿ ದೈವಚೋದಿತಃ ಸೋಪಹಾಸಮೇವಮಾಹ भो नीलकण्ठोपासकाः कालकूटभक्षणेनापि सुखितः भूतेशः यदि सर्वदेवतामूर्धन्यः तर्हि तत्पारम्यनिरूपणपराणां भवतामपि तथाचरणं किमु सुशकम् इति तदवहेलनवचनमपि बहुमानयन्तस्ते मखीन्द्राः तदनुक्षणमेव कः संशयः इति प्रत्याहुः। सद्य एव स ताताचार्यः सज्जितपूर्वं गरं सदसि समानिनाय। तदा दीक्षितेन्द्राः वारयन्तमपि नरेन्द्रं समाधाय करतलेन तदानीतं गरलमादाय शिवमन्तर्निध्याय रसखण्डं बालक इव जग्ध्वा शिवमहिमकलिकास्तवादीन् कांश्चन ग्रन्थान् जग्रन्थुः। अथ सर्वेऽपि नूनमेते लोकानुग्रहायावतीर्णाः नीलकण्ठ एव इति मन्वानाः विसिष्मिरे। अत्र आदिशब्देन शिखरिणीमाला ब्रह्मतर्कस्तवः पञ्चरत्नस्तुतिः निग्रहाष्टकं च एते स्तोत्रग्रन्थाः ग्राह्याः इति मम ऊहः। अनेन भाषणमिदं समापयामि। हरन्।